ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 28వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57 నిమిషాల 5 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం. ఎగరేద్దామా సొగసైన మన జెండ. గీతరచన దాశరథి. సంగీతం ఏవి సావిత్రి.

ఏవి సావిత్రి గారి గాత్రంలో దాశరథి రచన ఎగరేద్దామా సొగసైనా మన జెండా విన్నారు. దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04:45 మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలే.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు భక్తిరంజన్లో మీరింతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: చింతన. వ్యాఖ్యాత డాక్టర్ బిఎల్ నరసయ్య గారు.
1: స్వధర్మములో లోపమున్నను గొప్పదైన పరధర్మము కంటే మంచిది అని తెలియజేశాను. ధర్మము నిలబెట్టుటకై యుద్ధము చేయమని అర్జునునికి బోధ. ధర్మము సంక్లిష్టములో నాశనమైనప్పుడు ధర్మ సంస్థాపన కొరకు, సాధురక్షణ కొరకు, దుష్టశిక్షణ కొరకు నా మాయచేత నేనే అవతరించుచున్నాను అని అర్జునునికి తద్వారా మానవాళికి తెలియజేశాను. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా, నరుడైన పార్థునికి నారాయణుడే సారథిగా, అనగా ఈ జగత్తు అనే చెలించే రథానికి సారథియే శ్రీకృష్ణుడు. పార్థసారథి ద్వారా అనుగ్రహింపబడిన పూర్తి కర్తవ్య జ్ఞాన తత్వ సందేశము మానవాళికి కనుక అది సార్వజనీనము. సంక్షిప్తముగా ధర్మము, సత్వము, సత్యము, అహింస, దైవీ గుణ సంపత్తి, ఈ వివరములు మానవాళికి సన్మార్గంలో నుండుటకు సోపానములుగా చూపింపబడినవి. రెండు మార్గములు, కర్మమార్గము, జ్ఞానమార్గము, మార్గనిర్దేశములు ధ్యేయముగా నుంచుకొనదగినవి స్థితప్రజ్ఞత, గుణాతీతము, సమత్వము, ద్వంద్వాతీత శైలి, భూతదయ, పరమాత్మను అన్నిటా భావించుట, దైవీ గుణములను ఆచరించుట, ఇవి ఉన్నత శ్రేణికి పయనింపజేయ రీతులు. అరిషడ్వర్గములు ఆసురీ గుణములు విడనాడి చిత్తవృత్తిని నియంత్రుడుచే యోగరీతి వైపు పయనించుటకు మార్గము సుగమము అగును. కర్మఫలములందు అసంగత్వము అనగా నిష్కామకర్మము, శరణాగతునుగా అనన్యభక్తితో సేవించుట ఇది యోగ సంపద. అందరకు అవగతమైనట్లు ప్రకృతితో అనగా పంచభూతములతో ముడిపడిన అంతర్గత నిర్మాణములు కూడా వివరింపబడినవి. భూమిరాపోనలో వాయు, ఖమ్మనో బుద్ధిదేవచ, అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టదా. ఐదు పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ ఎనిమిది ఏ ప్రకృతి అని సమీకృత భావనతో మానవరీతిగా అన్వయించుచూ విశ్లేషించిరి. సామాన్య రీతిలో మనము గమనించినను మానవుని దైనందిక జీవితములో తీర్చిదిద్దు అనేక మార్గములు మానవాళి ఆచరణకే అని తప్పక గ్రహించవలను. త్యక్తోత్తిష్ట పరంతప తస్మాత్ త్వముత్తిష్ట యశోలభస్య, ఈ రెండు సందేశములు అర్జునునికై చెప్పబడినవి. ఇందు ఉత్తిష్ట అనే పదము అత్యంత శక్తివంతమైనది. ఎల్లవేళలా స్ఫూర్తినింపును, ముఖ్యంగా క్లిష్ట సమయముల్లో అర్జునుని కార్యోన్ముఖుని గావించుటకు అనేకసార్లు ఉత్సాహపరిచి ఉత్తేజపరిచాను. అట్లు చేయుటియో హృదయ దౌర్బల్యం వీడుటకు లెమ్ము అని సూటిగా సంబోధించాను. గెలిచిన రాజ్యభోగము, ఓడిన వీరస్వర్గము అనుచూ కృతనిశ్చయుడవై లెమ్ము అని వివిధ స్థాయిలలో అనేక విభాగముల్లో యోగరీతిలో కర్మబద్ధతను పాటింపను చేశాను. చివరి అస్త్రముగా, ఈ శత్రువులు ఇప్పటికే నాచే చంపబడినారు, నీవు నిమిత్త మాత్రుడు అని పరమాత్మ తత్వముగా విశ్వరూప సందర్శనము భక్తి వలన అనుగ్రహించాను. ఉత్తిష్ట నరసార్థువుల అనే మాట మనం సుప్రభాతములో వినుటగలదు. రాముని కూడా విశ్వామిత్రుడు అట్లే సంబోధించాను. ఆధునిక కాలంలో స్వామి వివేకానందుడు అటువంటి ప్రయోగము ప్రపంచంలో మానవాళికి అందజేశాను. ఇక గీతాతత్వం అంతయు యోగాధ్యాయముల ద్వారా యోగ వివరణలు గలవు. ఇక అందరూ తెలుసుకొనదగినవి, సూక్ష్మముగా చెప్పబడినవి. అతి గంభీర విషయములు అయినను యోగం అనగా సమత్వం యోగ ఉచ్యతే, యోగం కర్మసు కౌశలం, యోగమనగా కర్మలను ఆచరించుట్లో నైపుణ్యత, యోగమనగా సమత్వము, ఈ రెండు సాంఖ్య ద్వారా ప్రతిపాదించబడినవి. ఈ రెండూ ఆచరించరచో ప్రతి వ్యక్తి, యువకుల నుంచి వృద్ధుల వరకు అందరకు యోగాచరణ అంటే ఏమిటో తెలుసుకొనుట చాలా సులభము. యోగాభ్యాసము, తీరుతెన్నులు, భౌతికముగా యోగాచరణ కావలసినవి, యోగము, ప్రాణాయామము, యుక్తాహార విహారములు, ఇవన్నీ జీవనములో ఒక అంశముగా నియమముల ద్వారా పాటించుట శ్రేష్టతరము. సంకల్ప వలనే కోరికలు, ఇవి త్యజించి ఇంద్రియ సమూహముల నుండి మనస్సును నిగ్రహించి క్రమక్రమంగా విరమించవల్లు. మనస్సును నిగ్రహించి ధృతి ద్వారా మనస్సును ఆత్మయందే నిలిపి ఆలోచనలకు దూరంగా నిష్టతో యోగము నిర్వహించవలను. ఆత్మసంస్థం మనకృత్వ నకించి దపిచింతయే, చంచలమైన మనస్సును నిగ్రహించి ఆత్మ యొక్క అధీనంలో ఉంచాలి. ఎంతటి యుక్తాయుక్తుడైనను బలవంతమైన ఇంద్రియములు మనస్సును హరించును. నిర్మలమైన మనస్సు వలన

0: నిశ్చలత్వం పొందును. అరిషడ్వర్గములు నాశనకారకులు, అన్నిటికీ మూలము కామమే. ఇది మానవాళికి చేసిన సంబోధన.
1: డాక్టర్ బిఎల్ నరసయ్య గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

పాడి పశువుల పోషణలో పశువులు సరైన సమయానికి కట్టి సరైన సమయానికి ఈత ఈనితేనే మనకి లాభదాయకం. అలాగే మంచి పాల ఉత్పత్తి కూడా ఇవ్వాలి. ఏదేమైనా మనము ఈ విషయాల్లో గనక సరిగ్గా అవగాహన లేకుండా పాడి పశువుల పోషణ చేసినట్లయితే మనకి అంత లాభాలు రాకపోవచ్చు. ప్రధానంగా ఈ పునరుత్పత్తి సామర్థ్యం బాగున్నటువంటి పాడి పశువులతోటే మనం పాడి పశువుల పోషణ చేసుకుంటే మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఆవులు గేదెలు వీటిని తీసుకున్నట్లయితే మనకి మొదట్లో అంటే మనకి ఆవులు 18 నుంచి 20 నెలలకి చూలు కట్టి ఇంకా తర్వాత 280 రోజుల తర్వాత ఎంతాయి. గేదెలైతే 24 నుంచి 36 నెలలకు చూలు కట్టి 310 రోజులకి ఎంతాయి. అసలు మొదట పెయ్యదూడ మొదటిసారి ఎదకొచ్చి ఆ తర్వాత కట్టు సామర్థ్యాన్ని కలిగి ఉండేలాగా ఎదగటానికి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే అది సాధ్యమైంది. ఏదో రోజు ఇంటి దగ్గర ఉన్నటువంటి గడ్డిని ఎండుగడ్డినో ఏదో కాస్త కూస్త వేసుకుంటూ పోతే సరిపోదు. మనం ఒక ప్రణాళికబద్ధంగా పాడి పశువులు పోషణ చేసేటప్పుడు పెయ్యదూడ నుంచి చిన్నప్పటి నుంచి వాటికి ఇచ్చేటువంటి మేపు కానీ వాటి ఆరోగ్య సంరక్షణ కానీ వాటి నట్టల నివారణ మందుల కార్యక్రమం కానీ సరైన పద్ధతిలో చేసుకుంటేనే మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇది గనక అవగాహన లేకుండా వాటి ఋతుచక్రం మీద సరైనటువంటి మనకి అవగాహన లేకుండా మనం పాడి పశువుల పోషణ చేస్తే సరైన సమయానికి ఎదసూది వేయించలేం. అలాగే అది కట్టు కూడా సరిగ్గా కట్టేటువంటి అవకాశాలు ఉండవు. సాధారణంగా ఎదకొచ్చిన తర్వాత ఉదయం వస్తే రాత్రి, రాత్రి వస్తే ఉదయం ఎదసూది వేయించాలనేది ఒక చిన్న సూత్రం. అది కూడా కొంతమంది రైతు సోదరులు పాటించటల్లా. దానికి తోడు పెయ్యదూడ బాగా ఎదగాలంటే వాటికి పెట్టేటువంటి మేపులో ఏటటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, లోపల గర్భాశయం బాగా ఎదగాలి, అండాలు బాగా ఉత్పత్తి కావాలి, ఇవన్నీ జరగాలంటే మనం ఎలాంటి మేపు ఇవ్వాలి అనే దాని మీద మనం ఖచ్చితంగా అవగాహన ఏర్పరచుకొని వాటికి సరైనటువంటి ఆహారాన్ని అందించాలి. అసలు దానికన్నా ముందు అవి ఆరోగ్యంగా ఉండటం కోసం క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు తాపించాలి. అలాగే ఈ ఖనిజ లవణ మిశ్రమాన్ని మనం ఖచ్చితంగా పశువులకి అందించాలి. అలాగే వాటి పెట్టేటువంటి దాణా కూడా పౌష్టిక ఆహారం సమీకృత దాణా సిద్ధం చేసుకొని మనం వాటికి వేయించాలి. వీటన్నిటితో పాటుగా రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా టీకా మందులు ఎప్పటికప్పుడు వేయించాలి. ఇవన్నీ చేసుకుంటే మన పెయ్యదూడ ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది. ఇలా చేసుకుంటూనే మనము ఒక వయసు వచ్చిన తర్వాత అది సరైన సమయాల్లో కట్టడం కోసం మనము వాటికి సరైనటువంటి మేపు అందించాలి. ప్రతిరోజు కూడా నానబెట్టినటువంటి కొమ్ము శనగల్ని వాటికి తినిపించాలి. ఎంత తినిపించాలి? 100 నుంచి 150 గ్రాములు కనీసం తినిపించాలి. దాంతోపాటుగా మనము ఫాస్ఫరస్ అనేటువంటి పోషణాన్ని అవసరమైతే సూది మందు ద్వారా అయినా ఇప్పించాలి. దాంతోపాటుగా విటమిన్లు ఏ విటమిను, డి విటమిను, ఈ విటమిను ఇవన్నీ కూడా పశు వైద్యం సలహాతోటి వాడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దీంట్లో మనకి ఈ ఇందాక మనం అనుకున్నట్టుగా ఖనిజ లవణ మిశ్రమం కూడా చాలా చాలా ముఖ్యమైనది. చాలా తక్కువగానే ఇస్తాం, 50 నుంచి 100 గ్రాములు ఇస్తాం, కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటుగా కాస్త ఉప్పు, ఇదంతా కూడా పశు వైద్యం సలహాతోటి శాస్త్రీయంగా గనక మనం గనక చేసుకోగలిగితే పశువు లోపల గర్భాశయం బాగా అభివృద్ధి చెందుతుంది, దాంట్లో ఈ గుడ్లు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. దీంతో పాటుగా ఇక రోజువారీ మనం ఇచ్చేటువంటి మేపు, పచ్చిగడ్డి 1-10 కేజీలు, 5 కేజీలు ఎండుగడ్డి ఇవన్నీ కూడా ఇస్తూ మంచి నీటిని కూడా వాటికి లభించేలాగా చూడాలి. ఈ విధంగా చూస్తే మన పశువు సరైన సమయానికి ఎదకొస్తుంది.

0: మొదటిసారి ఎదకొచ్చినప్పుడు వదిలేసి ఇక రెండోసారి మూడోసారి నాలుగోసారి ఎదలో మటుకు ఖచ్చితంగా ఎదసూది వేయించాలి. ఇక్కడ ఎదసూది వేయించేటప్పుడు కూడా మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా పెయ్యదోడలు పుట్టడానికి ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి కాస్త కూస్తో గవర్నమెంట్ వాళ్ళు కడితే మనకి ప్రత్యేకమైనటువంటి ఎదసూది వేస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటి, మనకు పుట్టబోయేటువంటి దూడలు 90% వరకు కూడా పెయ్యదూడలే పుడతాయి అనేటువంటి లెక్క మీద మనం ఆ ఇంజెక్షన్ని వేయించుకుంటాం. ఇదొకటి మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇచ్చేటువంటి పశుగ్రాసాలు కూడా పాడి పశువులకి పూర్తిగా ధాన్యపుజాతి పశుగ్రాసాలు కాకుండా దాంతోపాటుగా మూడు భాగాలు ధాన్యపుజాతి ఇస్తే ఒక భాగం అన్న పప్పుజాతి పశుగ్రాసాలని ఖచ్చితంగా అందించాలి. అలా అందిస్తే ఎలాంటి సమస్య లేకుండా మన పశువులు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి, దాని ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మన భూముల్లో ఒక 10% ఈ సూపర్ నేపియరు లేదా కో1 కో2 ఏపీబిఎన్ ఇలాంటి పశుగ్రాసాలు పెంచుతాం. వీటిని తర్వాత మనం దాంతోపాటుగా పెసరో మినుమో అలాంటి ఏదైనా పప్పు జాతి వాటిని కలిపి మేపుతాం. మేపేటప్పుడు కూడా మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే, సరాసరి చొప్ప కానీ గడ్డి కానీ పూర్తిగా గాళ్ళు వేసేస్తాం. అలా కాకుండా చిన్న చిన్న ముక్కలు, ఎంత చిన్న ముక్కలు మనం చేయగలిగితే అంత సులువుగా అవి జీర్ణం చేసుకొని ఉపయోగపెట్టుకుంటాం. వేసినటువంటి మేపు, వేసినటువంటి పోషణ ఉపయోగపడాలంటే పూర్తిగా జరగటానికి అనువుగా మనం చిన్న చిన్న ముక్కలు చేసి వేయటం అనేది చాలా చాలా ఉపయోగకరం. ఇది మనం జాగ్రత్తగా చేసుకోగలిగినట్లయితే అన్ని రకాల పోషకాలు వస్తాయి. అప్పుడప్పుడు పశువైద్యం దగ్గర తీసుకెళ్ళి వాటి గర్భాశయం ఎలా అభివృద్ధి చెందుతుంది, సమస్య ఏమైనా ఉందా, ఏదైనా ఇతర కానటువంటి సమస్యలు ఉన్నాయా, సరైన సమయానికి ఎదకొస్తుందా, రాకపోతే కారణం ఏమిటి, ఇవన్నీ కూడా మనం పరీక్ష చేయించుకొని తర్వాత మనము ఎదసూది వేయించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు మంచి ఫలితాలు వస్తాయి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు మత్స్యకారులకు వాతావరణ సమాచారం చెప్పుకోదగిన మార్పు ఏమీ ఉండదు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:44:34 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రీతి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని

0: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీస్ శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నానికి బయలుదేరతారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు అందిస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన 66వ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో నూతనంగా నిర్మించనున్న అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్తో పాటు లిఫ్టుల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు 661 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు 1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన నిన్న కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని కోరుతూ వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీస్ శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఈగల్ వ్యవస్థ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతోందన్నారు. గత 21 నెలల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఉండి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ ప్రాంతపు రాకపోకలకి అనేక సంవత్సరాలుగా మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇది ఉండులో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ని కనీసం ప్రయాణించేటువంటి పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా గుతుకలతో ఉండిపోయి బస్సులు, లారీలు, కార్లు ఏది కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా నవంబర్ ఆఖరినాటికి దీన్ని పూర్తి చేస్తా ఉండడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా పూర్తయి తీరుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పెంపొందించుకునే వివరాలు అందుబాటులో ఉండేలా నైపుణ్య పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్

0: గురుకుల విద్యా సంస్థల సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 13 మంది ఐఆర్ఎస్, 4 ఐఎఫ్ఎస్లుగా మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గత రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలాయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్రమోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మలాయప్ప స్వామిని కన్నులార దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శనివారం ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవలను టీటీడి నిర్వహించనుంది.
0: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ పరీక్షలకు శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, వచ్చే నెల 1న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 2 తేదీన ఎంపిక జాబితా ప్రకటించనున్నట్టు, 5వ తేదీ నుంచి 8 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొంది. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

8:35 శ్రీ అనయంపట్టి ఎస్ దండపాణి గారి జరతరంగ వాదనం, అనయంపట్టి ఎస్ గణేశన్ గారు వైలెన్, తినియన్ శ్రీ వై కృష్ణన్ గారు మృదంగం. 9:00 తిరుమల సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంపై శ్రీవారి విహరణ. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకటాచలపతి. ప్రత్యక్ష వ్యాఖ్యానం. పాటల పల్లకి 9:30, 10:00, 10:15, 10:30. ఇందులో వసుధైక కుటుంబం 10:00 10:15 వరకు, 11:00 మధురిమ, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 మధుమంజరి, స్వచ్ఛతా హీ సేవ 1:15, 12:40 సినిమా బాటలు, మహిళావాణి 1:33, హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్, సైనిక్ మాధురి 2:31, హర్ కిసీ కే లియే హర్ జాగా హర్ దిన్ శాంతిమే వేస్ కరేణ్. ఈ అంశంపై చలనచిత్ర గీతాలు, వ్యాఖ్యాత్రి శ్రీమతి శిఖా శర్మ గారు. యువవాణి యువజన కార్యక్రమంతో సాయంత్రం 5:00 అనంతర ప్రసారం ఆరంభం. సంధ్యారా గారు 5:30, సాయం సమీరం 6:30. బచ్చాకి ఒక అన్మోల్ మిత్రత. మధుబాల కుష్వాహ గారి కథానిక ద్వయం వింటారు. స్వచ్ఛతా హీ సేవ వివరణ, కిసాన్ వాణి 7:15. ఉష్ణోగ్రత మార్పులతో కీటకాల ప్రవర్తనలో మార్పులు జాగ్రత్తలు, నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ శ్రీ సంధ్య గారితో పరిచయం. పరిచయకర్త ఎన్ సుధాకర్ రెడ్డి గారు. తిరుమల సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రాత్రి 8:00 గరుడోత్సవంపై శ్రీవారి విహరణ వివరణ. డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ రామకృష్ణ శేషసాయిబాబు వారి గళద్వయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం. రాత్రి 10:00 ఏషియన్ గేమ్స్ 2026 సమీక్ష, అనంతరం ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే తెలుగులో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ధి ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర న్యాయ అకాడమీలు, రాష్ట్ర న్యాయ సేవా సంస్థలు, రాష్ట్ర నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట్ర చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికను అందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ధ విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ, పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरो स्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एरो स्पेस इंजीनियरिंग में वैल्यूएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ధి ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటు

0: అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ధి, స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: We are already globally competitive. Abhi jitne bhi 5 plant mein jo production chalu hua hai, wo sab ke sab export mein competition mein khare utar rahe hain, quality par bhi aur cost mein bhi. So we are globally competitive and it's a very good journey. Semicon 1.0 was all about making the foundation. Semicon 2.0 is about building over that foundation.
0: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార వాతావరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026 సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వశాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు

ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాట.

ఈ వాద్య సంగీతం వ్యవహారం వింటూ ఉంటే ఇది ఎప్పుడో ఒక 60-70 ఏళ్ల కిందది అనిపిస్తుంది, అనిపిస్తుంది. కానీ అది రాసిన ఆయన కీర్తి మాత్రం నిత్య నూతనంగా కనిపిస్తుంది. ఈ వాద్య సంగీత నైవేద్యం అందుకోవడానికి ముందుగా వాళ్ళు చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉంది. అసలు విషయం ఏమిటో మాట్లాడకుండా ఇంత తాపీగా చర్చించడం ఏంటండి ఇంత పొద్దున్నే అని అనుకుంటున్నారా? మీరు అనుకున్న దాంట్లోనే ఉందండి అనేది తాపి. ఏమిటి తాపి? కొందరు భాషా సంస్కరణ కుతూహల ప్లవమాన మనసులు లేచి భాషా సంరక్షణంబునకు కంకణంబు కట్టుకుని శ్రీహరి దానిని రూపుమాపు గ్రామ్యంబును తెచ్చరి అని 1911 ఆంధ్రులకు ఒక విన్నపం అనే వ్యాసంతో శుద్ధ గ్రాంధికానికి అక్షరాభిషేకం చేసింది ఒక శీర్షిక. అదొక పాత పాళి. ఆ శీర్షిక ఏది? అనంతరకాలంలో అది ఫక్తు వ్యవహారికానికి పట్టాభిషేకం చేసిన సంగతి తెలుగువారు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోయేదిగా కాకుండా గర్వంతో గెడ్డం దువ్వుకోగలిగినంత ప్రకాశమానం చేసిన బహుముఖైన సాహితీ ప్రయోగశీలి. ఎవరైనా ఉన్నారు అంటే వారిలో అగ్రస్థాయి రచయిత తాపీ ధర్మారావు గారు. ఈరోజు ఆయన జయంతి. ఆయన గిడుగురామూర్తి గారి శిష్యులు. గిడుగురామూర్తి గారు అంటే తెలుసు కదా, పర్వతాలపేట, వ్యవహారిక భాష, వ్యవహారం, సవర భాష. ఆయన శిష్యుడిగా ఉత్తమ విద్యార్థి లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు తాపీ ధర్మారావు గారు. భాషా విషయకంగా మాత్రం గురువుని ఎదిరించి చాలా కాలం ఈ గ్రాంధికాస్త్రాన్ని సంధించిన క్రమేపీ తాపీగా వాడుక భాషకు మళ్ళీ గిడుగు అడుగుజాడల్లో పయనించిన దీర్ఘదర్శి ధర్మారావు గారు. ధర్మారావు గారి తండ్రి గారు అప్పన్నగారు. ఆయన బరంపురంలో డాక్టర్. ఆయన పనిచేసిన కాలం 1887. అదిగో ఆ రోజుల్లో సెప్టెంబర్ 19 ఇవాళే కాకపోతే 1887 అప్పుడు పుట్టారు ధర్మారావు గారు. ఆయనకు ఒక అన్న, తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు. తల్లి నర్సమ్మ. తాత లక్ష్మయ్య సైనికోద్యోగం వదిలి శ్రీకాకుళం వచ్చేశారు. తాపీ పని మొదలెట్టి అందులో ప్రావీణ్యం చూపించడంతో అసలింటి పేరైన బండారు అనేది మరుగున పడి తాపీ అన్నది వంశనామంగా ప్రఖ్యాతమైంది అని పెద్దల మాట. 2 ఏళ్ల ప్రాయంలో పాల కోసం ఆయన గగ్గోలు పెట్టారు పసి ధర్మారావు. ఆ గొంతులో ఆవేళకు పాలు దొరక్కపోవడంతో ఉగ్గు గిన్నెతో కాఫీ పోసినట్టు నుండి ఆయనకు అలవాటు వదల్లేదు ఎక్కువైపోయి బాగా సన్నిహితులు ఆయన్ని తాపీవారా కాఫీవారా అడిగేటంత చమత్కార చర్చకు దారితీయడం ఓ రసవదంశం. పుట్టింది బరంపురంలో. అయినా చిన్నప్పుడు చదువంతా విజయనగరం రిప్పన్ స్కూల్లోనే. ఆ బళ్ళో 4-5 ఫారాలు చదువుతున్నప్పుడు కానీ వారికి ఈ గణిత ఆకర్షణ కలగలేదు. తాపీవారిని గణితము అంటే మరి తర్వాత ఆయన లెక్కల్లో చెప్పుకోదగిన మనిషి అవ్వడానికి బహుశా ఈ లెక్కల మీద ఆసక్తే కారణం కాబోలు. మాగూరు రాముదాసు, కొడవటి నరసింహం వీళ్ళ బోధనలో లెక్కలంటే మక్కువ. 1903 మెట్రిక్ పరీక్ష కోసం నిద్రాహారాలు మాని లెక్కల మీద అభిమానంతో పగలు రేయి అదే ధ్యాసలో ఉండిపోవడంతో అనారోగ్యానికి గురయ్యి ఆ పరీక్ష కూర్చో

లేపారు. 1904లో మొదటి తరగతిలో ఉత్తీర్ణులు అయ్యారు. అదే సంవత్సరం ఆయనకి వివాహం అన్నపూర్ణమ్మ గారితో. అప్పుడు ఆయన డిబేటింగ్ సొసైటీ పెట్టారు, చర్చలు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ. అలాగే సర్కస్ కింగ్ కోడి రామూర్తి గారి దగ్గర కసరత్తు అభ్యాసం, మొత్తానికి తాపీవారి సకల కళా వికాసానికి సరైన తర్ఫీదు కేంద్రం విజయనగరం. విజయనగరంలో చదువు పూర్తయిపోయింది. ఎఫ్ఏ చదవడానికి పర్లాకిమిటి చేరారు ధర్మారావు గారు. అక్కడ గిడుగు తాపీల గురు శిష్య పరిచయం. గిడుగు నుండే అందిపుచ్చుకున్నారు పట్టి విడువరాని దీక్షాదక్షతలైన. మెడ్రాస్ పశ్చేప కళాశాలలో బీఏ చదివారు. ఇలా చదువులు చదివి చీకటి సంస్థానపు సర్వేశాఖలో చేరి, ఇది కళ్ళికోట కళాశాల, విశాఖపట్నం కెనడియన్ బ్యాప్టిస్ట్ స్కూలు, మెడ్రాస్ న్యూయింగ్టన్ పాఠశాల, ఈ ఉద్యోగాలు వీటితో చాలా లోకానుభవం వచ్చింది. ది అన్లక్కీ బాయ్ అనే ఆంగ్ల నాటిక తాపీ వారి రచన, కవిగా 1904 దీపావళి నాటి రచన. ఆ తిథిలాగే నాటికి కూడా తర్వాత మరి వెలుగు చూడలేదు. తర్వాత రాసిన విలాసార్జున నాటకం 1914 వేగుచుక్క గ్రంథమాల ద్వారా విడుదలైంది, వన్నికెక్కింది. ఆ తర్వాత హృదయోల్లాస వ్యాఖ్య రాశారు. ఇది ప్రపంచంలో కావ్యాభిమాని ప్రబంధాల పట్ల మమకారం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చదివి తీరిన చదివి తీరాల్సిన గ్రంథం అనేటట్టుగా చేమకూర వెంకటకవి రాసిన విజయ విలాసానికి వ్యాఖ్య. హృదయానికి హత్తుకున్న చేమకూర వారి పద్యాల పదను పక్వతలు అనంతరకాలంలో తాపీవారి చేతి ఈ కావ్యానికి సవ్య నవ్య వ్యాఖ్యాన రచన చేయించి సమకాలీన పండిత మండలిలో సమున్నత పీఠస్థుని చేశాయి. ఎన్నదగిన ప్రసిద్ధాంశాలు ఎన్నున్నప్పటికీ తాపీ ధర్మారావు అనగానే గుర్తొచ్చేది మహత్తర కృషి, హృదయోల్లాస వ్యాఖ్య విజయ విలాసానికి. పత్రికలు నిర్వహించారు, కొండగాడి శీర్షికన రచనలు చేశారు, నవరాత్రుల ఉత్సవాలు, ఆంధ్ర విశారద అనేది ధర్మారావును సంబోధిస్తూ ఆనాటి జగద్గురు చంద్రశేఖర భారతి శంకరాచార్యుల వారు పట్టుశాలువా కప్పి బిరుదాన్ని ఇచ్చారు. ఎన్నెన్ని వచ్చినా ఆయన బిరుదం పక్కన చేరింది ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు. 1936 నాటికి పూర్తి వ్యావహారిక భాషావాదిగా మారిపోయారు. జనవాణి పత్రిక సంపాదకులు చిత్రరంగానికి వచ్చారు. భీష్మతో సినీ రచన మానుకున్నారు 1963. మరి ప్రారంభించింది రోజులు మారే చిత్రం తీసిన తాపీ చాణక్య వీరి కుమారుడే. 1964 హైదరాబాద్ నంది అవార్డు సంఘ సభ్యులుగా పనిచేశారు. ఇలాగా ఆయన తొలి తెలుగు గీతాచార్యుడు. తాపీ పనిదనపు తరచుదనం తటిల్లతలా మెరిసే ఆయన రచనలు, సాహితీ మురమరాలు, జొన్నకర్ర ప్రశ్నలు, ఇనప కచ్చడాలు, ఆలిండియా అడుక్కు తినేవాళ్ల సభ, పెళ్లిదారి పుట్టుపూర్వోత్తరాలు, దేవాలయం మీద బూతుబొమ్మలు, ఒకటేమిటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, హృదయోల్లాస వ్యాఖ్యకు అందుకున్నారు. తాపీ ధర్మారావు గారు అనే ఊపిరి దివ్వె ఎన్నో వెలుగు కాగడాలను వెలిగించి 1972 మే 7 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకొని 1973 మే 8 కొడిగట్టిపోయింది. తాపీవారంటే ఎన్ని రచనలున్నా హృదయోల్లాస వ్యాఖ్య. తాపీ ధర్మారావు గారంటే సినిమా రచనలు ఎన్ని చెవికి సోకినా హృదయాన్ కీలు తిప్పి భావాల్ని గుర్రంలా పరిగెత్తించిన కీలు గుర్రంలో కథ కమామిషు పాటలో ఇమిడ్చి ఎప్పటికీ కూడా తాపీ ధర్మారావు గారని ఒక సాహిత్య సువర్ణ స్మృతి కాదు సుమా, కళ కాదు సుమా.

0: నేటి మాటలో రెండవ అంశం.
1: చేతగా నినరుడు సిగ్గును లేక పాడుగుడిసెలందు బ్రతుకుగాక చలముగల్గి చేత బలమున్న చిచ్చేల ఒగుగాల్చి బాగునో.

నవయుగ కవితా వైతాళికులు జాషువా గారి కలం నుండి జవాబు కోసం ఎదురు చూసే ఆశాభావాత్మకతను అలా ఆ పద్యంతో ప్రశ్నించిన మానవతామూర్తి, అణగారిన సామాజిక వర్గాల అంతరంగ జ్వాలా విస్ఫూర్తి డాక్టర్ బోయి భీమన్న గారు. ఈరోజు వారి జయంతి. మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారుల ఉన్నతాశయాల ప్రాభవంతో కలం పట్టిన అక్షర సాత్విక యోధుడు బోయి భీమన్న గారు. కుల వ్యవస్థను కోకటి వేళ్లతో పెళ్లగించడమే ధ్యేయంగా, గాంధేయంగా గద్య పద్య గదా దండాయుధపాణి అయిన సాహిత్య సమర కళా భుజాస్ఫాలనులు భీమన్న. పుల్లయ్య నాగమ్మల సంతానంగా ఆయన పుట్టువరస కూడా భీమ సమానమే. వారి అన్నదమ్ములు నలుగురు ధర్మరాజు, అర్జున, నకుల, సహదేవనామధేయులే. క్రమంలో ద్వితీయులైన భీమన్న సారస్వత పరిశ్రమలో అద్వితీయులు. ఆయన జనించిన కుదురు అలాంటిది. అవును మరి, ఆ ఊరు పేరే మామిడి కుదురు. తూర్పుగోదావరి జిల్లా గ్రామం. 1911 సెప్టెంబర్ 19 కన్ను, కౌమారంలోనే పెన్ను తెరిచిన సంయమన సాహిత్యకులు బోయి భీమన్న గారు. 24 ఏళ్ల వయసులో అంటే 1935 కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో బిఏ పూర్తి చేశారు. 37లో బిఎడ్. ఆ కాలంలో రఘుపతి వెంకటరత్న నాయుడు గారి అధ్యాపకత్వం, గోరాగారి సాహచర్యం భీమన్న గారి ఆలోచన రీతిని ప్రభావితం చేశాయి. తన ఆలోచనలు, భావోద్వేగాలను ప్రపంచంలో పంచుకోవడానికి అవసరమైన మాధ్యమంగా రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి కుదురుకున్నది బోయి భీమన్న గారికి. 1940 ముమ్మిడివరంలో టీచర్ ఉద్యోగంలో చేరే వరకు ఆ 3 ఏళ్ళు సాగింది సాహిత్య వ్యవసాయమే. 1946 మెడ్రాస్లో ఆంధ్రప్రభకు వెళ్లే నాటికి కవిగా, రచయితగా ఓ గుర్తింపును కూడా పొందారు. ఆంధ్రలో గడిపిన ఆ నవయౌవన దినాలలో ఆయను ప్రభావితం చేసినవి ఇంకే ఉన్నాయి. పుట్టిన కులం రీత్యా అంటరానితనం అనే సామాజిక దురన్యాయానికి గురి కావడం అనుభవంలో విషయం గనక అతి సహజంగా ఆ ఉద్యమం వైపు ఆకర్షితులారు. గాయపడిన ఘాటంపు శ్రామిక వర్గ మనోవేదనను ఆవిష్కరిస్తే ఆ రచన 1946 నాటి పాలేరు నాటకం. 1975 కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కావ్యం. ఇక పూర్వ కావ్యేతిహాసాల పునాదులపై సహేతుక ప్రాశ్నిక హర్మ్య నిర్మాణమై నిలిచిన నాటకం రాగవాసిష్టం. అందులో ఆయన వాడిన పదబంధాల వాడి దాని తార్కిక దృక్పథం గమనిస్తే మూసధోరణి గల సామాజికులకు బాబోయి భీమన్న అనిపిస్తారు బోయి భీమన్న. తన ప్రతి కృతికి ముందర తానే రాసుకున్న పీఠికలు చాలు వారి తార్కిక ఔచత్య సత్య సాక్షాత్కృతికి. రాగవాసిష్టంలో అస్పృశ్య భావనను వ్యతిరేకిస్తూ దివ్యబాల అరుంధతీదేవి అమృతహృదయైన స్పృశ్యయనగా నోరెట్లు వచ్చే నరుని వెలిబెట్టి హింసించు నరుడు నరుడే, మనవాభ్యుదయమునకు ఇది మంచిదగునే అన్నాడు. 16 రంగాల పాలేరు నాటకంలో మాలను గావించి పాలేరుగా చేసి కామందుగాలికి కట్టినావు అని ఆక్రోశించారు భీమన్న గారు. రచనలన్నింట ఆనాటి వివక్ష భావానల హృదయ కీల సెగల మనలను ఎడనెడ ఎదను సోకుతూనే ఉంటాయి. కూలిరాజు, అసూయ, జానపదుని జాబులు, దీప సభ, మధుబాల, రాభీలు, మానవుని మరో మజలి, మధుగీత, రాగోదయం, ఈ రచనలన్నీ కూడా 70కి పైగా భీమన్న గారి కృతములు. గేయం, పద్యం, వచనం, నాటకం మొదలైన ప్రక్రియల్లో అందెవేసిన చేయి. 1971 ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ అంది, గారవించింది. తదుపరి భారత ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణలతో సమ్మానించింది. ఎందరో జిజ్ఞాసులు వీరి రచనలపై పరిశోధన పట్టాలను పొందారు. హైమవతి గారి రచన పాలేరు నుండి పద్మశ్రీ వరకు చదివితే భీమన్న గారి ఎదుగుదల దృగ్గోచరమవుతుంది. అంబేద్కర్ సుప్రభాతం రాసినది వీరే. షష్టిపూర్తి సందర్భంగా హైదరాబాద్లో 1983 జూన్ 15 విడుదలైన ప్రత్యేక సంచిక అపురూపమే. మహాకవిగా, జాతీయ భావ పరిపూర్ణునిగా, పరమసాత్వికునిగా వేణోళ్ల కీర్తి నందిన సారస్వతానురాగ వాసిష్ఠులు భీమన్న. కాలమనే బోయి భుజాలపై ఆయన బ్రతుకు పల్లకి అనంతయానం సాగించిన తేదీ 2005 డిసెంబర్ 16. నేటి మాట విశేషాలు విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. లలిత సంగీతం,
శ్రీమతి పివిఎస్ఎల్ హర్షిత గారి గళంలో, శ్రీ కే హరిగారు కీబోర్డ్, శ్రీ బి ధనుంజయ్ గారు తబలా. ముందుగా శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి గారి సాహిత్యం, ఒక పాటకు మేఘమైతేనే.

మధుమురళి నూదవోయి. అనంతరగీతం వినబోతున్నారు. ఆచార్య తిరుమల గారి సాహిత్యం.

కార్యక్రమంలో కడపటి పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన సాగుమా ఓ నీలి మేఘమా.

శ్రీమతి పివిఎస్ఎల్ హర్షిత గారి గళంలో లలిత గీతాలు విన్నారు. శ్రీ కె హరిగారు కీబోర్డ్, శ్రీ బి ధనుంజయ గారు తబల. ఉదయ సమీరాలు వింటున్నారు పుష్పాంజలి. ఘంటసాల కంఠంలో సీతారామ కళ్యాణం చిత్రం నుండి గీతాలాపన వింటారు.

0: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
1: నల్లమల సాగర్కు కృష్ణమ్మ, ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం, అందుబాటులోకి క్రిటికల్ కేర్ యూనిట్, విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్ వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో ఉత్తమ పనితీరు కనబరిచిన 72 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. మార్కాపురంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యాబోధనలో విశేష సేవలు అందించిన 20 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ కింద ఒంగోలులోని సర్వజన ఆసుపత్రిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను ఈ నెల 12వ తేదీన విజయవాడ నుంచి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమంలో ప్రారంభించగా, ఒంగోలులో మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ యూనిట్లోని ఆపరేషన్ థియేటర్లు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా ఉన్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 18,700 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ తెలిపారు. 29 బెంచ్లను ఏర్పాటు చేసి

0: 18,380 క్రిమినల్, 238 సివిల్, 3 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించామని అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన SIPDA పథకం కింద అందించిన 43 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఈ నెల 12వ తేదీన రాష్ట సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్కి రోజువారీ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులు, వయోవృద్దులు పై అంతస్తులకు వెళ్లే క్రమంలో పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని 222 పరిశ్రమలకు సంబంధించిన 16,60,00,000 రూపాయల రాయితీలను జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ కార్యాలయ భవనం, ఇతర జిల్లా కార్యాలయాల నిర్మాణ కోసం 20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గోగులు దిన్నె ఇలాకాలోని సర్వే నెంబర్ 90లో ఉన్న ఈ భూమిని రెవెన్యూ శాఖకు బదిలీ చేసేందుకు ఈ నెల 3వ తేదీన రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిలో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 10వ తేదీతో ముగిసింది. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో మార్పులు, చేర్పులు, సవరణలకు మొత్తంగా 18,050 దరఖాస్తులు వచ్చాయి. మ్యాపింగ్, అక్షర దోషాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 196,341 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 181,542 మంది వివరాలను ఎన్నికల అధికారులు పునఃపరిశీలించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రసాద్ని వెలుగొండ ప్రాజెక్టులోని నల్లమల సాగర్, కృష్ణా జలాలతో కలకళ్లాడుతోంది. గత నెల 31వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి సొరంగాల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం విదితమే. కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్ల నీటిని 2 సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల నుంచి నల్లమల సాగర్లోనికి పంపుతున్నారు. పొగాకు రైతులకు 94 కోట్ల రూపాయల బోనస్ అందించడానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని పొగాకు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు. పొగాకు రైతుల సంక్షేమం కోసం పొగాకు బోర్డు పనిచేస్తోందని బోర్డు రీజనల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. మీరింతవరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన MVS ప్రసాద్, ప్రకాశం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. అనయంపట్టి శ్రీ ఎస్ దండపాణి గారి జలతరంగ వాదనం. వయలిన్ అనయంపట్టి శ్రీ ఎస్ గణేశన్. మృదంగం తినియన్ శ్రీ వై కృష్ణన్. కార్యక్రమంలో ముందుగా హంసధ్వని రాగంలో దీక్షితర్ కృతి వాతాపి ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా అభేరి రాగంలో త్యాగరాజకృతి నగుమోము కనలేని.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 9 గంటలుగా వస్తుంది. కొంచెంసేపట్లో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంపై శ్రీవారి వివరణ. శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకటాచలపతి గారుల వ్యాఖ్యాన వివరణ ప్రత్యక్ష ప్రసారం.
1: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయాగతాన్ దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశః తైరర్చితః సంస్తుతః. తేభ్యో యః ప్రదదాద్వరాన్ బహువిధాన్ లక్ష్మీనివాసో విభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం. పరమాత్మని దేవః అని పిలుస్తారు. దేవః అనే శబ్దము దివుక్రీడాయామనే ఒక ధాతుతో నిష్పత్తి అయి, అనగా క్రీడాదిగుణ విశిష్టుడు అని పరమాత్మని చెబుతారు. ఎవరి స్తోత్రము, ఎవరి పూజ, ఎవరి అలంకరణ ఏది కూడా పరమాత్మకి అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ తన ఆనందానికి తనే కారణం. కానీ తన బ్రహ్మోత్సవానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఈ విధంగా అందరినీ చూసి చాలా సంతుష్టుడై వారి చేత పూజింపబడి వారి వారి అభీష్టాలను తీర్చినటువంటి ఆ వెంకట భూధరేంద్ర రమునికి నమస్కారాలు తెలుపుతూ మనం ఈరోజు మోహిని అవతారం అలాగే కృష్ణావతారం రెండు అవతారాల యొక్క యత్కించిత్ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ ఇక్కడ మోహిని రూపంలో మలయప్ప స్వామి వారు మోహినిగా ఇక్కడ అవతరిస్తను మనకు దర్శనమిస్తూ తను ఒక విశేషాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే సామాన్యంగా పరమాత్మ యొక్క అవతారాలకి కొన్ని కారణాలుంటాయి. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మయే చెప్పిన విధంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పిన విధంగా ధర్మ సంస్థాపన కొరకు, అధర్మం యొక్క నిరసన కొరకు పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. అలాగే సజ్జన రక్షణ, శిష్ట దుష్ట శిక్షణ ఇవి కూడా కారణంగా మనం చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పరమాత్మ మోహిని అవతారంలో మనకు దర్శనమిస్తున్నాడంటే, మోహినిగా తను వచ్చాడంటే దానికి కారణమేమిటి అనే విషయాన్ని కూడా మనకు ఈ విధంగా చెబుతారు. ముక్తం త్వయా శక్తి మతాపి దైత్యాన్ సత్యచ్యుతాన్ కారయితుం వధాయ. ఎప్పుడైతే దేవతలు అలాగే రాక్షసులు వీరందరూ కూడా క్షీరసాగర మథనానికి పూనుకున్నారో అప్పుడు

0: వారందరూ కూడా అమృతం వచ్చేదాకా కూడా ఆ క్షీరమతనాన్ని కావించాలని వారు సంకల్పించారు. కానీ ఎప్పుడైతే పరమాత్మ తను తథోభవాననుపముత్తమం తథోభవద్స్తగతం దిరే సుతాహ సుధాపరం కలశం చాపజహురుహు, ఆ అమృత కలశాన్ని ఎప్పుడైతే వారందరూ కూడా రాక్షసులు అప్పచారో దాన్ని చూసి పరమాత్మ తను మోహినిగా తను అవతరించాడు. అందులోనూ కూడా ధర్మచ్ఛలం పాపజనేషు ధర్మ ఇది త్వయా జ్ఞాపయితుం తదోక్తం యద్యత్ కృతం మే భవతాం యదీహ సంవాద ఏవో ద్విభజే సుధామిమా. ఎవరైతే పాపిష్ఠులు ధర్మాన్ని వదులుతారో, అధర్మాన్ని ఆశ్రయిస్తారో, అధర్మం పెచ్చుమీరుతుందో, అధర్మమే తాండవిస్తుందో, ఆ సందర్భంలో పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. సమానంగా దక్కవలసినటువంటి అమృత భాండాన్ని అపహరించిన రాక్షసులందరూ కూడా వారు వెంటనే అమృత భాండాన్ని తీసుకుని వెళ్తూ మాకు మాత్రమే ఇది దక్కాలి, దేవతలకు దక్కకూడదు అని వారు ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు మోసం చేసిన వారిని మోసంతోనే, పరమాత్మకు మోసం చేసే అవసరం లేదు ఎనగా, ఎందుకంటే సర్వశక్తి మంతుడు. కానీ లోక వ్యవహారంలో ఆ విధంగా చూపడం కోసం పరమాత్మ ఆ మోహినిగా తను ఇక్కడ అవతరించాడు. ఆ మోహిని రూపంగా వచ్చినటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడంటే, తథోభవాన్ అనుపముత్తమం వపుః బభూవ దివ్య ప్రమదాత్మకం త్వరన్ శ్యామం నితంబార్పిత రత్నమేఘలం జాంబూనదాంబాంబర్భృత్ సుమధ్యమం బృహన్ నితంబం కలశోపమస్తమం సత్పుండరీకాయత నేత్రముజ్వలం సమస్తసారం పరిపూర్ణ సద్గుణం దృష్ట్వైవ తత్ సమ్ముహు సురారయః. ఎంత ఉత్తమమైనటువంటి రూపమంటే, ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక అవయవ సౌష్ఠవంతో అలాగే అంతఃసౌందర్యంతో విరాజిల్లేటువంటి ఒక స్త్రీరత్నం ఎలాగైతే ఉండాలో పరమాత్మ అలాగే ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నాడనే విషయాన్ని ఒకే ఒక పదంలో చెబుతున్నారు, సమస్త సారం. ప్రపంచంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే చోట మనం కలబోస్తే దాని రూపమే ఈ మోహినిగా పరమాత్మ తను కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూసి అందరూ కూడా ఎంతో మోహితులైపోయారు. వారు వారు నిలబడిన విషయాన్ని, కూర్చున్న విషయాన్ని, వారికి జరిగేటువంటి సుఖదుఖాలను అన్నిటినీ కూడా మర్చిపోయారు. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా, అక్కడ ఉండేవారు సామాన్యులు కారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు. వారందరూ కూడా ఎంతెంతో తపస్సు చేసిన వారు, ఎంతో శక్తిమంతులు అయినప్పటికీ కూడా వారి శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మర్చిపోయి ఈ పరమాత్మ వెనుక, మోహిని రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ వెనుక వారందరూ కూడా పరిగెత్తుతున్నారు. ఇటువంటి మోహిని కృష్ణుల యొక్క అవతార విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి గురుగారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. మోహిని అవతారంలో స్వామివారు తిరువీధుల్లో జగన్మోహనాకారుడైన పరమాత్మ తాను జగన్మోహినిగా, జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మగా రెండు వాహనాలలో చక్కగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. స్వామివారి విశేషమైనటువంటి అవతారాలు అనేకములు. ఆ అవతారములన్నీ కూడా దేనికయ్యా అని అంటే, అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించడమే పరమ ప్రయోజనం. ఈ మోహిని అవతారం కూడా అలాంటిదే. అందులో మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని, సమస్త మాయలకు అధిపతి అయిన పరమాత్మ పరమానందమైన శ్రేష్టమైన వైకుంఠధామాన్ని విరచి అమ్మవారితో కలిసి స్వామి పుష్కరిణి తీరంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. భక్త సులభుడైన పరమాత్మ కలియుగంలో భక్తులపై అపారమైనటువంటి కరుణతో వెంకటాచలంపై అర్చావతార స్వరూపుడై తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అర్చావతారంలో ఉన్న పరమాత్మ భక్త సులభునిగా, భక్తుడు తాను ఏ విధంగా పరమాత్మను సేవించుకుంటే తరిస్తాడో అంతటి సౌలభ్యాన్ని దర్శింపజేస్తూ తన

పాదమును ఆశ్రయించినటువంటి వారిని తరింపజేస్తానని అభయహస్తం ద్వారా పాదములు దర్శించమని తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం ఆపద మొక్కల వాడైన ఆ పరమాత్మ ఆశ్రయించిన వారి మోహాన్ని తొలగింపజేస్తూ జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణస్వామిగా ఒక వాహనంలో, జగన్మోహినిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ దంతపు పల్లకీలో, ఇలా రెండు వాహనాలుగా స్వామివారు చక్కగా నేత్రానందకరమైనటువంటి మనోహరమైన దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. మోహిని అనగానే అందము, ఆకర్షణ, మనోహరత్వము అనేటటువంటివే గుర్తుకొస్తాయి. అంటే మోహిని అంటే మోహింపజేసేటటువంటిదే కాదు, మోహాన్ని కూడా తొలగింపజేస్తాను అని చెప్పి అక్కడ జగన్మోహనాకారుడు తాను పక్కనే ఉండి ఆ మాయ ఏదైతే ఉన్నదో, ఆ మాయను తనను ఆశ్రయించినటువంటి వారు దాటగలుగుతారనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. అక్కడ ఈ మాయ అనేటటువంటిది ఏమిటయ్యా అనంటే, భగవంతుడి అధీనంలో ఉంది కానీ జీవుడు ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే పరమాత్మ యొక్క దివ్యమైన పాదారవిందములను వేడుకోవడమే. ఆ పాదారవిందములను నిరంతరము కూడా ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడం ద్వారా ఆ మాయను దాటగలుగుతాడు. కనుక అలాంటి మాయను తాను దాటించుతానని చెబుతూ ఒకవైపు తాను శ్రీకృష్ణ పరమాత్మగా ఈ జగత్తునంతటినీ కూడా ఆవరించినటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మగా తాను దర్శనాన్ని ఇస్తూ తాను ఈ విధంగా వెడుతూ ఉంటే ముందర గజరాజులు అలాగే అశ్వములు తమ రాజసాన్ని తెలియజేస్తూ కదులుతూ ఉన్నాయి. అనేక భక్త బృందాలన్నీ కూడా తమ కళా విన్యాసం చేత ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ ధర్మానికి విఘాతం కలుగుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడ తాను అవతరిస్తానని ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. అలాంటి అద్భుతమైనటువంటి అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక అపూర్వమైనటువంటి సౌందర్యంతో ఒక స్త్రీ రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించినటువంటి ఘట్టము ఇక్కడ మనం స్మరణకు చేసుకోవాలి. రాక్షసులు దేవతలు కూడా కలిసి తిరిగి తాము తమ యొక్క సంపదలను కోల్పోయినటువంటి సంపదలను పొందడానికి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు పంచుకోవాలి అనేటటువంటి సందిగ్ధంలో ధర్మానికి రక్షణ కలిగింపజేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం తను జగన్మోహిని రూపధారణమున దేవతలకు అమృతం ఇచ్చిన దివ్యుడదిగో మోహిని అవతారాన ముద్దులొలుక వెన్న ముద్దను చేపట్టి వెన్న దొంగ వేరు వేరు వాహనముల వేడుకతోడ భక్త కోటిని పాలించవచ్చనేడు. ఆ అవతార విశేషాన్ని చెబుతూ ఇక్కడ అంటారు, జగత్తునంతటినీ కూడా మోహింపజేయగలిగేటటువంటి దివ్యమైనటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ ధర్మరక్షణ కోసం తాను జగన్మోహిని రూపాన్ని ధరించినటువంటి సందర్భమేనయ్యా అవతార విశేషము అని అన్నారు. అలా ఒకవైపు జగన్మోహినిగా సమస్త జగత్తును కూడా ఆకర్షించినటువంటి ఆ మహావిష్ణువు, మరోవైపు వెన్నముద్దను చేతబట్టి వెన్నదొంగగా బాలకృష్ణుడై గోపికల హృదయాలను దోచుకున్నటువంటి గోపీ మానసచోరుడై తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి జగన్మోహినిగా ముద్దులొలుకుతూ శృంగార రసారి దేవతగా ఒక పల్లకీలో తాను కదులుతూ ఉంటే జగన్నాటక సూత్రధారి జగన్మోహనాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకిలో వెంట వస్తూ కనుల పండుగగా నేత్రానందాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. అన్ని వాహనములు కూడా వాహన మండపం నుంచి బయలుదేరుతాయి. ఊరేగింపుగా ఆ స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఈనాటి ఈ మోహిని అవతారంలో ఉన్న విశేషం ఏమిటయ్యా అనంటే, వాహన మండపం నుంచి కాక మోహిని అవతార స్వరూపంగా తాను నేరుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ కూడి ఆ జగన్మోహిని స్వరూపంగా రెండు వాహనములు కూడా ఆలయంలో నుంచే బయటకు వస్తాయి. అలా

0: ఆలయంలో నుంచి తాను వచ్చి తన భక్తుల యొక్క మోహాన్నంతటినీ కూడా నశింపజేసి వారందరినీ కూడా అనుగ్రహింపజేస్తాను అని చక్కగా వస్తాడు. అలా మోహిని అవతారంలో ఉన్న పరమాత్మ ఏ విధంగా ఉన్నాడంటే, తెల్లని పట్టు పుట్టము ధరించినటువంటి వాడై సూర్యచంద్ర హారములు ధరించి రత్న కిరీటములు కర్ణపత్రాలు వజ్రపు ముక్కుపుడక శంఖుచక్రస్థానముల్లో రెండు వికసించినటువంటి పద్మములతో చక్కగా అలంకృతుడై ఉన్నటువంటి వాడై ఆ కుడి చేతిలో చిలుకను పట్టుకొని దివ్య వైభవంతో భక్తకోటికంతటికీ కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మరొక పల్లకిలో వెన్నదొంగగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క జగన్మోహన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామివారి యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకోమని, తనను ఆశ్రయించమని, తన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ కృష్ణుడు వెన్న దొంగలించడం అనేటటువంటి అంతరార్థాన్ని చూస్తే, చతుర్విధమనేటటువంటి పురుషార్థములనే సిరుల నుండి కోరికలనేటటువంటి క్షీరము రాగా ఆ పాలను ప్రేమ అనేటటువంటి పాత్రలో పోసి దాన్ని సాధన అనేటటువంటి పొయ్యిపై ఉంచి కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాలనేటటువంటి కర్రలను భక్తి అనేటటువంటి నిప్పుతో రగల్చి పూజ అనేటటువంటి గాలిని ఊదగా నిరంతర స్మరణ జ్వాలలు పుట్టి ఆ మంటలో పాలు కాగి పాలు పొంగితే ఆ పొంగినటువంటి పాలను శాంతి అనేటటువంటి ప్రశాంత వాతావరణంలో చల్లార్చి విశ్వాసం అనేటటువంటి తోడువేయగా జ్ఞానమనేటటువంటి పెరుగు తయారవుతుంది అని అన్నారు. అందులో మనసు అనేటటువంటి కవ్వము సాధన అనేటటువంటి దారపు పోగులతో తయారు చేసినటువంటి ఏకాగ్రతతో చుట్టినటువంటి ఆ తాటితో మదనం చేస్తే అందునుంచి వచ్చినటువంటి ఆ చిలుకగా వచ్చినటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని వెన్న అని చెప్పని అన్నారు. అలాంటి ఆ ఫలము ముగ్ధ మనోహరంగా తయారవుతూ ఉంటుంది. సాధకుడు ఆ ఫలాన్ని భగవంతుడికి భక్తిగా సమర్పిస్తే దాన్ని స్వీకరించడమే వెన్నదొంగగా తన అంతరార్థాన్ని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి ఆ అంతరార్థాన్ని తెలియజేస్తూ వెన్నెల దొంగగా దంతప పల్లికలో దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ తన మాయను దాటగలగడానికి తనను ఆశ్రయించమని చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వాహన సేవ విశేషాలను రాఘవేంద్ర గారి ద్వారా మనం చాలా చక్కగా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మ ఇక్కడ రెండు వాహనాలలో వచ్చేటువంటి విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండు రూపాలు కూడా పరమాత్మ యొక్క రూపాలే. ఆ రెండు రూపాలను ధరించినటువంటి పరమాత్మ ఒకే వాహనంలో రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీనికి సమాధానంగా మనం ఈశావాస్యోపనిషత్తులోని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క ముక్తి యోగ్యుడైనటువంటి జీవునికి రెండు అవస్థలను చెబుతారు, విద్య అవిద్య, సంభూతి మరియు వినాశము అని. విద్య సంభూతి అలాగే వినాశము మరియు అవిద్య అని రెండింటిని మనం విభాగం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే, అలాగే సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అని చెబుతారు. అనగా విద్య అనగా పరమాత్మని సరిగ్గా తెలుసుకొనుట, సరి అయినటువంటి సాధనములతో పరమాత్మని తెలుసుకొనుట. అవిద్య అనగా ఏదైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానాన్ని మనం నిందించాలి, అజ్ఞానాన్ని నిందించాలి, దాన్ని మనం తెలుసుకోకూడదు, తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని నిందించడం కోసం, ఖండన చేసుకోవడం కోసమైనా మనం దాన్ని తెలుసుకోవాలి అని చెబుతారు. ఈ విధంగా తెలుసుకుంటే ఎవరైతే అవిద్యను తెలుసుకుంటారో, ఆ విద్యను ఖండిస్తాడో, అవిద్యను నిరాకరిస్తాడో, అటువంటి వాడు ఆ అవిద్యను నిరసన చేసినటువంటి ఫలితముగా అవిద్యగా మృత్యుం తీర్త్వా, అవిద్య నుండి ఈ మృత్యు అనగా పుట్టడము చావటము అనే ఈ సంసార సాగరం నుండి మనం దాటిన వారమై విద్యయా వేద్యతే అనయా అర్థః ఇతి విద్య అని చెబుతారు. దేని ద్వారా అయితే మనం పరమాత్మని చక్కగా తెలుసుకుంటాము అనగా బ్రహ్మసూత్రాది బ్రహ్మసూత్రోపలక్షితమైనటువంటి జైమిని

సూత్రాలు ఇత్యాది సూత్రముల చేత పరమాత్మని వేదాలు పురాణాలు ఈ అన్నిటి చేత పరమాత్మని మనం నిర్దిష్టంగా దేన్నైతే మనం పరమాత్మనైతే తెలుసుకుంటామో దాన్నే విద్య అంటారు. అటువంటి విద్య చేత విద్యయా అమృతమస్తుతే దాని ద్వారా మాత్రమే మనము అమృత స్వరూపమైనటువంటి మోక్షానందాన్ని మోక్షాన్ని పొందగలుగుతాము అని చెబుతాము. అటువంటి పరమాత్మ తనిక్కడ మోహిని అవతారంలో వస్తూ మోహినిగా పరమాత్మ నన్ను మోహినిగా చూడవద్దయ్యా, నన్ను కృష్ణునిగా చూడు, ఎందుకంటే మోహింపజేసేది సమస్త ప్రపంచమంతా కూడా. ఇటువంటి మోహాన్ని వదులు, నా నిజస్వరూపమైనటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి నా స్వరూపాన్ని నీవు భజించు, తద్వారా మాత్రమే నీకు మోక్షం ప్రసాదించగలుగుతానని పరమాత్మ మనక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వరాహ పురాణంలో ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. పరమాత్మ దేవతలకి తను ఆదేశిస్తాడట, త్వంచదేవ మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ, అతథ్యాని వితథ్యాని దర్శయస్వ మహాభుజ, ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాంకురు. దేవతలకు పరమాత్మ తను ఆదేశిస్తూ, దేవతలారా మీరందరూ కూడా భూలోకంలో జన్మను పొంది మీ యొక్క స్వరూపాన్ని కూడా అలాగే నా నిజమైనటువంటి స్వరూపాన్ని కూడా మీరందరూ కూడా మూసివేసి దాన్ని ఎవరికి కూడా తెలియకుండా ఉండకుండా అవైదికమైనటువంటి ఏవైతే చార్వాకాది మతాలున్నాయో వాటిని ప్రచారం చేయండి, భస్మీభూత స్థితేహస్య పునరుత్థాపనం కుతః ఇత్యాది ఏవైతే వ్యవహారంగా దేన్నైతే వింటూ ప్రజలందరూ కూడా మోహాన్ని పొందుతారో అటువంటి మోహాత్మకమైనటువంటి శాస్త్రాన్ని రచించమని పరమాత్మయే ఆజ్ఞాపిస్తాడట. ఆ విధంగా మోహశాస్త్రాలను వదులు, నా నిజస్వరూపమైనటువంటి ఇంతకుముందే మనం విన్నట్టుగా మోక్షప్రసాదమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం భజించాలి అనే ఒక సందేశాన్ని తెలపడం కోసం పరమాత్మ రెండు వాహనాలలో రెండు రూపాలలో మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మని మనం ఎలా భజించాలో తెలుసా? ఎందుకంటే మనం ఎన్నో సౌలభ్యాన్ని పొందుతూ ఉంటాము, ఎన్నో సుఖాలని పొందుతూ ఉంటాము. ఆ సుఖాలని పొందే సందర్భంలో మనం పరమాత్మని స్మరించము. సంకట సమయే వెంకటరమణ అని ఒక నానుడి, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే మనం పరమాత్మని స్మరిస్తూ ఉంటాం. కానీ కష్ట సమయాల్లో కాకుండా సుఖాన్ని అనుభవించే సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క సుఖానికి పరమాత్మయే కారణం. ఉదాహరణకి ఇంతకుముందే మనం అమృతమథనాన్ని మన ప్రస్తావన చేసుకున్నాం. అమృతమతనం జరిగే సందర్భంలో పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంది అంటే, ఉపర్యధశ్చాత్మని నేత్ర గోత్రయోహో త్వయే పరేణ విషతా సమేచితాః. మోహిని అవతారంగా పరమాత్మ రావడానికి ముందు అక్కడ పర్వతాన్ని పెట్టారు, మందర పర్వతం. ఆ మందర పర్వతం కూడా దేవతల యొక్క రాక్షసుల యొక్క బలం చేత చిలకడం చేత అది కూడా పొడి పొడిగా అవుతోంది. పరమాత్మ ఆ మందర పర్వతంలో తను ప్రవేశాన్ని పొంది దాన్ని గట్టిగా నిలిపాడు. దేవతలు రాక్షసులు కలిపి రాగుతూ ఉంటే వాసుకి జర్జరితమైపోతూ ఉన్నాడు, తన ముఖం నుండి రక్తం వస్తుంది. ఆ సందర్భంలో నేత్ర గోత్రయోహో, ఆ గోత్రము అనగా తాడుగా ఉండేటువంటి వాసుకి ఎందు కూడా పరమాత్మయే తను ఆవిష్టుడయ్యాడు. దేవతలకి రాక్షసులకి ఎంతసేపు చిలికినా కూడా అమృతం రాకపోయేసరికి వారందరూ కూడా ఎంతో శ్రమను పొందారు. వారి ఎందు కూడా పరమాత్మయే తను ఆవిష్టుడై ఆ అమృతమథన యొక్క కార్యక్రమాన్ని గావించాడు. ఈ విధంగా దేవతలైన రాక్షసులైన సిద్ధ గంధర్వ సాధ్య సామాన్య ప్రజలైన మన అందరి సుఖంలో కూడా పరమాత్మ తను గొప్ప కారణంగా ఉంటున్నాడు. అందుకే అటువంటి సుఖ సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి అనే విషయాన్ని ఈ మోహిని అవతారంలో వస్తూ పరమాత్మ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వస్తూ తను ఒక చేతిలో వెన్నెను పెట్టుకున్నాడు, ఇంకొన్ని రూపాలు చూస్తున్నాము, ఇంకొక చేతిలో కవ్వాన్ని కూడా పెట్టుకొని ఉంటాడు. కవ్వము అలాగే కవ్వాన్ని చిలికేటువంటి తాడును కూడా పెట్టుకొని ఉంటాడు. ఆ విషయాన్ని కూడా శాస్త్రంలో చెబుతూ నిర్మత్యోగ్ర భవాన్ నవే నిజ మనోభీష్టం దిశామీతియ సమ్యజ్ఞాపయితుం కరేణ విలసన్ మంథాన మన్యేన చ రమ్యం ధామ దదన్ మహేశర దదన్ మహేశ రజత గ్రామ శ్రీయోలంకృతి కర్మందీశ్వర భక్తి బంధనవశః ప్రీతోస్తు కృష్ణ ప్రభు.
నాయన ప్రపంచంలో ఉండేటి వంటి ప్రజలందరూ కూడా

0: నన్ను కట్టివేయాలంటే మీ భక్తి పాశమే దానికి కారణము. భక్తైకలభ్య పురుషోత్తమోసి అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి ద్వారా మాత్రమే మనం పరమాత్మని పొందగలము అనే ఒక గొప్ప విషయాన్ని తెలపడం కోసం పరమాత్మ కొన్ని రూపాలలో తన చేతిలో తాడుని కట్టుకొని ఉంటాడు. ఇక అసారమైనటువంటి సంసారం, ఈ సంసారంలో సారభూతమైనటువంటి ఏదైనా వెతకాలి అంటే మొదటగా ఇప్పుడు క్షీరసాగరాన్ని చిరికినట్టు ఈ సంసార సాగరాన్ని కూడా చిలకాలట. ఆ చిలకడానికి సాధనం అంటే కవ్వము. అందుకోసమే అటువంటి కవ్వాన్ని కూడా పరమాత్మ ధరించాడు. మరొక చేతిలో తను వెన్నను పెట్టుకొని ఉన్నాడు. అదేమిటంటే పరమాత్మయే ఆ వెన్న. అనగా మనం ఏదైనా హోమం చేస్తాం, లేకపోతే పూజలు చేస్తాం, అర్చనాదులు గావిస్తాం, దానం చేస్తాం, ఏది చేసినా కూడా చివరికి ఆ పరమాత్మ యొక్క ప్రీతి కొరకు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మ ప్రీతి అనగా పరమాత్మయే కారణం కాబట్టి ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క ఫలం కోసమే మనం కార్యక్రమాన్ని, మనం ఏదైనా పూజాదులను గావించాలి అనే విషయాన్ని మనకు తెలుపుతూ ఉంటారు. ఆ విధంగా ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్త అర్చావతారుడై దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తాను గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్త దేవేరులున్ నిజపట్టంబున మడవీధుల సదా నీలాభ్రదేహుండు తా ధ్వజచత్రాదిక లాంఛనంబుల భళా వ్యాఖ్యాళిగా వించుచున్ నిజభక్తాళికి దర్శనం బిడు శతానీకాతి భోగంబులన్ అని చక్కటి గజవాహనాదులలో ఆయన నిరంతరము కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తన దర్శనం ద్వారా భక్తులందరికీ కూడా వారి తాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉంటాడు. అలాంటి ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు సర్వస్వము, తప్ప మనంతకు మనము ఏది కూడా పొందలేమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే అర్చాస్వరూపుడై విరాజిల్లుతున్నటువంటి ఆ దేవాదిదేవుడు తాను తిరువీధుల్లోకి వచ్చి తన భక్తకోటిని అనుగ్రహించాలి అని బ్రహ్మోత్సవాలలో పూటకొక్క వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. కనుక భగవత్ సేవ అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే పరమాత్మయే అనుగ్రహించాలి. అదే అవిద్యను దూరం చేసుకొని విద్యను పొందడము అని అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆ పరమాత్మని అనుగ్రహించాలి. అందుకని లోకంలో అనేక రకాలుగా అనేక మంది అనేక విధములైనటువంటి తత్వాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏది తెలియకపోయినా పరమాత్మను గోవిందా అని ఒక్కసారి నామస్మరణ చేయడం ద్వారా వారు తమను తాము తరింపజేసుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు చేసినటువంటి కీర్తనకు ముదివర్తి వారు చక్కగా ఒక శీసపద్యాన్ని చెబుతూ అంటారు ఆయన, కలకాలమొక్కండు కడంగి చదువుచుండు గరిమనీ కృప నిన్నుగనునొకండు. ఒకడు నిరంతరము అధ్యయనం చేస్తూనే ఉన్నాడు, అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అలా తన జీవితం అంతా కూడా అధ్యయనంలోనే గడిచిపోయింది. శంకర భగవత్వాచార్యులు అంటారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్రీంకరణే అని. నీ అధ్యయనం అంతా కూడా పరమాత్మను చేరడానికి ఉపయోగపడాలి. అందుకని ఆయన అన్నాడు, గరిమ నీ కృప నిన్నుగనునొకండు. కేవలం నీ దయచేత, నీవు అనుగ్రహించినటువంటి దర్శనం చేత నిన్ను చూసి తరించి తాను తరించిపోయాడు అనుకుంటాడు వాడు, ముక్తిని పొందుతాడు. కనుక అధ్యయనం కాదయ్యా కావాల్సింది, ఏమిటయ్యా అంటే నీపాద సంసేవనాసక్తియే కాక జంతు తదికిన్ అని ఆ పాదములు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని పరమాత్మను వేడుకోవాలి. నీపాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయ్యను తాపసంబంధార నాకు దయసేయంగది అని ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడానికే తాను ఆ ఆలయం నుంచి వెలుపలికి వచ్చి ఈ తిరువీధులలో భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తున్నాడు. అలాంటి పరమాత్మ తాను దర్శింపజేస్తున్నటువంటి జగన్మోహనాకార స్వరూపంతో శ్రీకృష్ణస్వామిగా ఆ మాయను జగన్మోహిని స్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆయన్ను మాయను అధిగమింపజేసి ఆ పాద

0: దైవములను ఆశ్రయించండి అనే తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి మోహిని అవతార స్వరూపంలో చక్కగా దర్శనాన్నిస్తున్నాడు. అలాంటి పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ చక్కగా భగవంతుని నామస్మరణ చేసి తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
1: గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవకుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288, కోడ్ 0891. హలో.
7: హలో
3: చెప్పండి.
7: నా పేరు సరిపల్లి రామమూర్తి, సింహపురి కోణం నుంచి మాట్లాడుతున్నాను. విశాఖపట్నం. ఇప్పుడు పెళ్లి చేసి చూడుదోని అమ్మా అని వస్తుంది.
8: పరీక్షలు పరీక్షలు పరీక్షలు పాడు పరీక్షలు

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం.
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి మాట్లాడుతున్నాను సార్, పలక సత్యనారాయణని.
0: చెప్పండి.
1: నాకు అల్లరి పిల్లలు ఈ సినిమాలో శ్రీచక్ర శుభనివాస్

0: హలో,
1: పాటల పల్లకి.
2: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాం సార్.
1: చెప్పండి.
2: నాకు దొరికితే దొంగ సినిమా శ్రీ వెంకటేశ్వర.

0: హలో హలో,
1: హలో సార్, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: సార్, మాకు వెంకటేశ్వర వైభవ నుంచి శ్రీ వెంకటేశ్వర పాట కావాలి సార్.
0: మీ పేరు?
1: నా పేరు తాతయ్యండి, బాగాపూర్ నుంచి మాట్లాడుతున్నానండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం.
1: పుల్లన్న సార్ నా పేరు. సనప గ్రామము అనంతపురం జిల్లా సార్. బాగున్నారు సార్?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: ఇంటికి దీపం ఇల్లాలి సార్. అందులో నీవే నీవే నీవే అనే పాట సార్.

0: తలిచక్రవర్తి.
1: భూతానికి నిపుణుడెవ్వడు?
2: ధర్మజుడు.
3: ధర్మజుడు
0: తప్పు తప్పు. శకుని. అన్నదమ్ముల పోరాటంలో సందు చూచుకుని కూల్చిందెవడో?
2: భీముడు.
3: భీముడు
0: తప్పు తప్పు. రాముడు.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. పాటల పల్లకి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగళరావుపేట తుమ్మలపల్లి వారి.
0: చెప్పండి అప్పారావు.
1: వెంకటేశ్వర మాస్టర్ నుంచి పదవే పోదాము గౌరీ.

0: హలో చెప్పండి.
1: హలో హలో, నమస్కారం అండి.
0: నమస్కారం.
1: ద్రాక్షావంతి మాట్లాడుతుంది. నా పేరు సత్యానమూర్తి అండి. భోగ మనసుల్లో పాడుతా తీయ

పాటల పల్లకి వింటున్నారు. మరిన్ని పాటలతో ఈ పల్లకిని కలుసుకునే సమయం ఇదే ప్రసారంలో 10:15 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 9:59:39 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో వసుధైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ అమెరికా ఘర్షణల ప్రభావం ఈ వారంలో యెమెన్ ఎర్ర సముద్ర ప్రాంతాలకు మరింత విస్తరించింది. ఇరాన్కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు యెమెన్ పశ్చిమ తీరంలో వేగంగా ముందుకు సాగడం, బాబ్ అల్మందబ్ జలసంధికి సమీపంలోని ప్రాంతాలపై తమ నియంత్రణను పెంచుకోవడం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆందోళన కలిగించింది. బాబ్ అల్మందబ్ ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో కలిపే కీలక సముద్ర మార్గం కావడంతో అక్కడ రవాణా అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరా వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశముంది. హౌతీ దళాల పురోగతితో సౌదీ అరేబియా భద్రతా పరిస్థితి కూడా సంక్లిష్టంగా మారింది. సెప్టెంబర్ 16న సౌదీ యుద్ధ విమానాలు యెమెన్లోని హౌతీ స్థావరాలపై దాడులు చేయగా హౌతీలు కూడా సౌదీ నగరాలను, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశాయి. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కా సమీపంలో హౌతీలకు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా పేర్కొంది. యెమెన్కు చెందిన హౌతీలు ప్రయోగించిన ఈ డ్రోన్ మక్కా సమీపం వరకు దూసుకొచ్చినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే అడ్డుకొని ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇది హౌతీల పనేనని ఆరోపిస్తూ మక్కాలోని 2 పవిత్ర మసీదులు, అక్కడికి వచ్చే యాత్రికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది. మంగళవారం సాయంత్రం డ్రోన్ను గుర్తించిన సౌదీ రాయల్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకొని కూల్చివేసినట్లు సౌదీ కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్మాల్కి తెలిపారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి ప్రయత్నించారన్న ప్రచారంపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని పశ్చిమాసియా దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని ఇరాన్ హితవు పలికింది. మక్కా సమీపంలో జరిగిన దాడులపై భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా జరుగుతున్న ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ముస్లింలకు పవిత్రమైన మక్కా నగరంపై దాడికి ప్రయత్నించడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇకనైనా దాడులు ఆపాలన్నారు.
2: On Saudi Arabia, which we have condemned. We are deeply concerned also with the escalation in the situation that we see in the Red Sea region. We have condemned the attack on the Saudi sovereign territory, including on civilian infrastructure and economic assets. I would say that such attacks, they undermine regional stability and threaten freedom of navigation through the Strait of through the Babel Mandeb and these are obviously unacceptable to us. We hope that there is early restoration of peace and stability in the region. Having said that, let me say that we continue to receive energy supplies from that part of the world.
1: ఇక యెమెన్లో పెరుగుతున్న హింస కారణంగా పెద్ద సంఖ్యలో ఆ దేశ ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ఐక్యరాజ్య సమితి వలసల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18 నాటికి గత 2 వారాల్లోనే కనీసం 1,12,000 మంది యెమెన్లో అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మంది సముద్ర మార్గంలో జిబౌటీకి చేరుకున్నారు. ఎర్ర

0: సముద్ర తీర ప్రాంతాల్లో తీవ్రతరమైన ఘర్షణల కారణంగా ప్రజలు భద్రత కోసం తమ నివాస ప్రాంతాలను విడిచిపెడుతున్నారు. జిబౌటీకి చేరుతున్న శరణార్థుల సంఖ్య పెరగడంతో అక్కడి ఆరోగ్య విద్యా వ్యవస్థలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. బాబ్ అల్మందెబ్ ప్రాంతానికి హౌతీల పురోగతి ఒకవైపు మానవతా సంక్షోభాన్ని, మరోవైపు అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతకు సంబంధించిన ఆందోళనలను పెంచుతోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ ఘర్షణల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లోనూ ఒత్తిడి కొనసాగింది. సౌదీ అరేబియా నుంచి ఎర్ర సముద్రం తీరానికి చమురు తరలించే కీలక పైప్లైన్లో అంతరాయం ఏర్పడటంతో ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందని, ఆ పైప్లైన్ను త్వరగా పునరుద్ధరించలేకపోతే ప్రపంచ చమురు సరఫరాలో 4% వరకు తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సౌదీ అరేబియా ఒమన్ మార్గంగా అదనపు చమురు సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక అమెరికా అంచనాలకు తగ్గట్లుగా ఉంటేనే ఇరాన్తో ఏదైనా ఒప్పందం చేసుకుంటామని, లేదంటే ఎలాంటి చర్చలకు తావులేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్తో ఒప్పందం అంశంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, అమెరికాతో ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటోందని చెప్పారు. కానీ తమతో ఒప్పందానికి ఇరాన్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్దం కాలేదని, అమెరికా అంచనాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎలాంటి ఒప్పందానికైనా తాము అంగీకరిస్తామని చెప్పారు. పశ్చిమాసియా యుద్దాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల అధినేతలతో వచ్చేవారం డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల ప్రతినిధులతో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘర్షణల వల్ల గల్ఫ్ దేశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలున్న చోట్ల ఇరాన్ దాడులు జరగడం, మరోవైపు చమురు సహజ వాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలగడం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో జరిగే ఈ భేటీ ప్రాంతీయ భద్రతకు అత్యంత కీలకంగా మారింది. రష్యాపై ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది. అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో అది చట్టంగా మారనుంది. 2024 అత్యవసర సహాయ ప్యాకేజ్ తరువాత యుక్రెయిన్కు అమెరికా నుండి తగినంత సహాయం అందలేదు. ఈ క్రమంలో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ స్వయంగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను సంప్రదించి ఈ బిల్లును ఆమోదించాలని కోరారు. అయితే ఈ బిల్లులో ఇరాన్పై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను మరో 5 ఏళ్ల పాటు పొడిగించే నిబంధనను చేర్చారు. దీంతో డెమోక్రటిక్ వర్గాల నుంచి కూడా ఈ బిల్లుకు ఊహించిన స్థాయిలో మద్దతు లభించింది. ఫలితంగా 7 ఆగస్టున సెనేట్ ఈ బిల్లును 86-11 భారీ మెజారిటీతో ఆమోదించగా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా 262-159 ఓట్ల తేడాతో దీనికి ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్క చేయకుండా రహస్యంగా రష్యా ఇంధన ఎగుమతులను కొనసాగిస్తున్న నౌకల సమూహాన్ని ఈ బిల్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకోనుంది. రష్యా సైనిక చర్యలకు ప్రధాన వనరుగా ఉన్న ఇంధన ఆదాయాన్ని అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లులోని అత్యంత కీలక విషయం ఏంటంటే, రష్యా నుంచి పెట్రోలియం లేదా సహజ వాయువును దిగుమతి చేసుకునే ప్రధాన 5 దేశాలపై అమెరికా అధ్యక్షుడు ఏకంగా 100% వరకు టారిఫ్లు విధించవచ్చు. ఇక మరోవైపు ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ గడువును మరో 7 ఏళ్ల పాటు పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనను రష్యా, చైనాలు వీటో చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా వీటో అధికారాలున్న ఈ 2 దేశాలు గురువారం జరిగిన ఓటింగ్లో అమెరికా తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అమెరికా తీర్మానంపై ఓటింగ్ జరగగా ఈ ప్రతిపాదన 11-2 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాగా రష్యా, చైనా దేశాలు వీటో అధికారాన్ని వాడుకోగా సోమాలియా, పాకిస్తాన్లు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. యుక్రెయిన్కు మద్దతిస్తున్న నాటో దేశాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో హైబ్రిడ్ దాడులకు పాల్పడే అవకాశముందని పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ హెచ్చరించారు. యుక్రెయిన్కు మద్దతిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు రష్యా చర్యలకు పాల్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాటో దేశాల మధ్య సమన్వయం, రక్షణ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా ఆన్లైన్ గేమ్స్ ఏఐ చాట్బాట్స్ విషయంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, చాట్బాట్స్ ఉపయోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లైన్ ప్రకటించారు. బుధవారం స్ట్రాస్బర్గ్లో జరిగిన వార్షిక స్టేట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ ప్రసంగంలో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. పిల్లలను ఆన్లైన్లో రక్షించాల్సిన అవసరం పెరుగుతోందని, పిల్లలను ఆకర్షించేలా రూపొందించే వ్యసనపరమైన ఫీచర్లను అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలు మరింత తీవ్రమైన కాంటెంట్ వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
1: No social media under the age of 13. No personal account.

0: under the age of 15. That means from 13 to under 15, only mini accounts set up and supervised by parents or guardians with limited features and time restriction to 1 hour a day. And between 15 and 18, safe design will be an obligation for the platforms. Day and night, parents see the costs. Loss of sleep, anxiety, even self-harm. And in a growing number of cases, even fatal tragedies. I am aware that many perceive the power of big tech as overwhelming and impossible to roll back. I disagree. We do not have to accept addictive features. We do not have to accept children being drawn into ever more extreme content. We do not have to accept that girls have their photos used for AI-generated sexualized images.
1: అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా సోషల్ మీడియా ప్రభావం నుండి తమ దేశానికి చెందిన పిల్లలను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని ఏకీకృతం చేసే దిశగా యూరోపియన్ యూనియన్ వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ భద్రత విషయంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీదారులు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ భద్రత విషయంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఏఐ సాంకేతికత అభివృద్ది దానివల్ల కలిగే నష్టాలపై మనకున్న అవగాహన కంటే చాలా వేగంగా దూసుకుపోతోందని, సాంకేతిక దిగ్గజాలు వ్యక్తపరుస్తున్న ఆందోళనలను మనం విస్మరించలేమన్నారు. ఏఐ ముప్పుల నుంచి పౌరులను రక్షించే బాధ్యతను మొదట ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రపంచ దేశాల సమన్వయం కూడా తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.
2: Let me say a final word about rising concerns regarding the advance of artificial intelligence. AI has enormous potential to accelerate sustainable development, enhance learning, strengthen health systems, boost climate resilience, and so much more. But a growing number of those building it are sounding the alarm, warning that development is racing ahead of our understanding of the risks. Some call for a pause, many call for guardrails. And we cannot afford to ignore concerns that have been raised, especially by those on the front lines of the development of AI. Governments must assume their responsibilities. It is the first responsibility of any government to protect its citizens, including from the threats of artificial intelligence. National action is essential. But global coordination is also indispensable. Because AI does not stop at borders, and neither do its risks. Voluntary pauses that are isolated, unverifiable, and unevenly applied will not address the problem.
1: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం వచ్చే వారం జరగనున్న నేపథ్యంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ప్రపంచ శక్తులే సభ్యులుగా ఉండటం ఆమోదయోగ్యం కాదన్నారు. 15 దేశాలతో కూడిన భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. అధికార పంపిణీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఉన్న ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా కాకుండా ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి నిర్మాణం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బ్రిక్స్ కూటమిని ప్రస్తావిస్తూ ప్రపంచం మారుతోందని, కొత్త శక్తులు ఆవిర్భవిస్తున్నాయని గుటెరెస్ పేర్కొన్నారు. అధికార ప్రభావాల పునర్విభజన జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏకు న్యూజిలాండ్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పంద బిల్లుకు అనుకూలంగా 93 మంది చట్టసభ సభ్యులు ఓటేయగా 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు మరింత చేరువైంది. ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వాగతించారు. దక్షిణాఫ్రికాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మినీ బస్సులు మరొక వాహనం ఒకదానినొకటి బలంగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కేప్టౌన్ నగరానికి తూర్పున సుమారు 380 కిలోమీటర్ల దూరంలో ప్రిన్స్ ఆల్బర్ట్ లియుగామ్కా పట్టణాల మధ్య ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భారత్ పొరుగుదేశమైన నేపాల్లో ఇటీవల సంభవించిన విధ్వంసకర వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1410కి చేరింది. మరో 6

0: 100 మందికి పైగా గల్లంతైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ప్రతిష్టాత్మక గ్రాండ్స్లామ్ యుఎస్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ను ఓడించి జ్వెరెవ్ తన 2వ గ్రాండ్స్లామ్ టైటిల్ను దక్కించుకున్నాడు. 1989లో బోరిస్ బెకర్ తర్వాత యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్గా జ్వెరెవ్ నిలిచారు. ఇక మహిళల సింగిల్స్లో ఎలెనా రిబికినా విజేతగా నిలిచారు. ఫైనల్లో 2 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న బెలారస్ క్రీడాకారిణి అరేనా సెబలెంకను ఓడించి రిబికినా తొలిసారి యుఎస్ ఓపెన్ టైటిల్ను సాధించారు. ఈ విజయంతో ఆమె ప్రపంచ 1 ర్యాంకును కూడా అందుకున్నారు. ఇక పురుషుల డబుల్స్లో అమెరికాకు చెందిన క్రిస్టియన్ హారిసన్, బ్రిటన్కు చెందిన నీల్స్ కుప్స్కీ జోడీ విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా, జాకబ్ మెన్సిక్ జోడీ విజేతగా నిలిచింది. ఆసియా మహిళల T20 క్రికెట్ కప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్లో సెప్టెంబర్ 13 జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్ను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మీరు కోరిన పాటలు వినాలి అనుకుంటే కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0891-2727-244, అలాగే 0891-2727-288.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు మణికంఠ అండి.
0: ఏ సినిమాలో పాట?
1: మంగం శబ్దం నుంచి పాట కావాలండి.
0: ఏ పాట కావాలండి?
1: రివ్వున సాగి రెపరెపలాడే సాంగ్.
0: తప్పకుండా.

0: హలో
1: హలో నమస్తే అండి, మీ పేరు?
0: నమస్కారం, నా పేరు జగన్నాథ్, కొత్తవలసి ఉంది.
1: చెప్పండి, ఏ సినిమాలో పాట?
0: దేవుళ్ళ సినిమాలో వినాయక జయ జయ వినాయక పాట ఉంది కదా.
1: ఓకేనండి, తప్పకుండా.

0: హలో,
1: మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు కరీముల్లా మేడం.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: కరీముల్లా, విఎం మంజర్, ఖమ్మం జిల్లా మేడం. రాజమకుటం చిత్రం నుంచి పరిచయ కూగాలి అనే పాట కావాలి.
0: తప్పకుండా అండి.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకానగర్ కాలనీ, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: మనసు మాంగళ్యం చిత్రంలో ఏ శుభ సమయంలో పాట వేయండి మేడం.
0: తప్పకుండా అండి.

0: హలో,
1: నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు?
1: అధికార చర్చ నుంచి పిలిచిన పల్లి దేవస్వామి. నా పేరు ఎండి హుస్సేన్ గోపాలపట్నం.
0: ఓకేనండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నాగర్గం జిల్లా సాతాపు నుంచి నాయకశెట్టి మేడం.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: అల్లరి పిల్లలు మేడం, అల్లరి పిల్లలు శ్రీచక్ర శివనివాస పాట మేడం. శనివారం కదా మేడం ఈరోజు.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. చెప్పండి, మీ పేరు?
1: నా పేరు నువ్వుగల కొండబాబు అండి.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: రాముని మించిన రాముడు అండి, ఎన్టీ రామారావు గారి మూవీలో రాముని మించిన రాముడిలో ప్రేమ పునీవే దేవుడవు రాముని మించి.
0: తప్పకుండా వినండి.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు రాజేంద్ర కాజేంద్ర మాట్లాడుతున్నాను. రాముడి భీముల నుంచి పాట కావాలి.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు రాజేంద్ర కుమార్, కాకినాడ అమ్మా.
0: ఏ సినిమాలో పాట?
1: వాగ్దానంలో నాకంటి బొక్కల పాత అయింది మేడం.
0: తప్పకుండా అండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అద్భుతమైన క్లాసిక్ మూగ మనసులు చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మధురమైన పాట. ఇది తెలుగుదన ముట్టిపడే చక్కని జానపద మరియు భావభరితమైన ప్రేమ గీతం. అక్కినేని నాగేశ్వరరావు మరియు సావిత్రిల అభినయం, ఘంటసాల సుశీల మంత్రముగ్ధుల చేసే గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి.

గోరింటాకు చిత్రంలోని ఒక హృదయపూర్వక మధురమైన యుగళగీతం. ఈ పాట భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్యుండే అత్యున్నతమైన కృతజ్ఞతాభావాన్ని ఎంతో అందంగా వివరిస్తుంది. జీవితంలోకి ఒకరు రావడం వల్ల జరిగిన మంచి మార్పును ఒకరికొకరు వ్యక్తపరచుకుంటారు. దీనికి శ్రీశ్రీ సాహిత్యంలో కేవీ మహదేవన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు.

ఓ సీత కథ చిత్రంలోని ఎంతో మధురమైన హృదయానికి అత్తుకునే ఒక క్లాసిక్ సతత హరిత ప్రేమ గీతం. భావమరదల మధ్య ఉండే స్వచ్ఛమైన అనురాగాన్ని మరియు ఒకరిపై ఒకరుకున్న అమాయకమైన ప్రేమ

ఎంతో అందంగా వర్ణిస్తుంది. ఈ గీతానికి సినారే సాహిత్యంలో కెవి మహదేవన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు.

ఆరాధన చిత్రంలోని ఒక అద్భుతమైన సతతహరిత ప్రేమ గీతం. ఈ పాట కథానాయకుడు కథానాయికల మధ్య ఒకరిపై ఒకరుకున్న ప్రేమ, గౌరవాన్ని మరియు పరస్పర గుర్తింపును ఎంతో అందంగా వివరిస్తుంది. ఎస్ హనుమంతరావు సంగీతం అందించగా మొహమ్మద్ రఫీ, ఎస్ జానకి ఆలపించారు.

చిట్టి చెల్లెళ్ళు చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన హృదయాలను కదిలించే గీతం. తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ లాలిపాటను దాశరథి రచించగా పి. సుశీల ఆలపించారు.

నిరీక్షణ చిత్రంలో ఎస్ జానకి గారు మధురంగా పాడిన ఒక అద్భుతమైన మెలోడీ. ఇళయరాజా సంగీతం అందించగా ఆత్రేయ ఈ శాశ్వత ప్రేమ గీతానికి సాహిత్యం సమకూర్చారు.

మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత భలే తమ్ముడు చిత్రంలోని ఒక సూపర్ హిట్ సతత హరిత ప్రేమ గీతం. దీనికి టీవీ రాజు సంగీతం అందించగా మొహమ్మద్ రఫీ, పి సుశీల ఆలపించారు.

తోటరాముడు చిత్రంలోని ఎంతో ఉల్లాసభరితమైన మధురమైన మరియు ఎవర్గ్రీన్ రొమాంటిక్ డ్యూయట్ ఈ కాలాతీత గీతాన్ని సినారే రచించగా ప్రముఖ సంగీత దర్శకుడు చెల్లపిల్ల సత్యం గారు సంగీతం అందించారు.

సూత్రధారులు చిత్రంలోని ఒక అత్యంత ఉత్సాహభరితమైన మరియు జానపద శైలిలో సాగే విశిష్టమైన జోలపాట. ఈ అద్భుతమైన గీతాన్ని ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణరెడ్డి రచించగా కెవి మహాదేవన్ సంగీతం అందించారు. ఎస్పి శైలజ తన ఎనర్జెటిక్ మరియు మధురమైన గాత్రంలో ఈ పాటకు ప్రాణం పోశారు.

సీతామహాలక్ష్మి చిత్రంలోని ఒక అత్యంత మధురమైన అమాయకత్వంతో కూడిన పల్లెటూరు ప్రణయగీతం. ఈ అద్భుతమైన మెలోడీని మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించగా కేవీ మహదేవన్ సంగీతం అందించారు.

మెగాస్టార్ చిరంజీవి మాధవి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఖైదీలోని సూపర్ హిట్ డ్యూయెట్ ఇది. ఈ గీతాన్ని వేటూరి సుందర రామూర్తి రచించగా చక్రవర్తి సంగీతం అందించారు.

అనురాగ దేవత చిత్రంలోని ఎంతో ప్రసిద్ధమైన హృదయానికి హత్తుకునే తాత్విక గీతం. గానకోకిల పి సుశీల మధురమైన గొంతులో వెండి తెరపై అతిలోక సుందరి శ్రీదేవి గారి అభినయంతో ఈ పాట అమరత్వాన్ని పొందింది.

ప్రకృతిలోని శక్తుల్ని పోలుస్తూ ఆత్రేయ గారు బంధాల వెనుకుండే రహస్యాన్ని ఎంతో సరళంగా లోతుగా వివరించారు. మరో చరిత్ర చిత్రంలోని మనసును పిండేసే అమర గీతం. ఈ అద్భుతమైన గీతానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చగా,

మీరు ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

బాయ్ మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాటను విన్నారు. ఇప్పుడు అతడు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వింటారు.

స్వచ్ఛత హి సేవ. మనిషి ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించడానికి పౌష్టికాహారం ఎంత అవసరమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే అవసరం. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత. దేశవ్యాప్తంగా పరిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప ఉద్యమమే స్వచ్ఛత హి సేవ. ఇది కేవలం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదు, సమాజంలో ఉన్న ప్రతి పౌరుడి కర్తవ్యం. ఈ ఉద్యమం ద్వారా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలందరూ కలిసికట్టుగా శ్రమదానం చేస్తూ తమ వీధులను, ప్రభుత్వ కార్యాలయాలను, పాఠశాలలను మరియు బహిరంగ ప్రదేశాలు శుభ్రం చేస్తున్నారు. మనం నివసించే ఇల్లే కాకుండా మన చుట్టుపక్కలున్న పరిసరాలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెత్తా చెదారాన్ని రోడ్లపై వేయడం, మురుగునీరు నిల్వ ఉండడం వల్ల ఈగలు, దోమలు, వివిధ రకాల బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నాయి. దీనివల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కలరా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే రోగాలకు స్వస్తి చెప్పవచ్చు. నేటి కాలంలో ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారింది.

ప్లాస్టిక్ సంచులను బాటిల్ను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల డ్రైనేజీలు బ్లాక్ అయి మురుగునీరు రోడ్లపైకి వస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పొడి చెత్త తడి చెత్తను వేరువేరుగా డస్ట్బిన్లో వేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం వల్ల గాలి నీరు కలుషితమవుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ పాఠశాలల్లోనూ విధిగా శౌచాలయాలను ఉపయోగించాలి. ఇళ్లల్లో వచ్చే చెత్తను రోడ్లపై లేదా ఖాళీ స్థలాల్లో వేయకుండా కేవలం చెత్త కుండీల్లోనే వేయండి. మన ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడడానికి మరియు స్వచ్ఛమైన గాలి కోసం ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటాలి. తోటి వారికి కూడా పరిశుభ్రత యొక్క విలువను వివరిస్తూ అవగాహన కల్పించాలి. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన సమాజానికి పునాది. దేశాన్ని ప్రగతి పదంలో నడపాలన్నా మానవులు ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛత అనేది ఒక అలవాటుగా మారాలి. స్వచ్ఛత హీ సేవ అనే నినాదాన్ని నిజం చేస్తూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51,000కు పైగా నియామక పత్రాలను

0: ను అందజేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కొరత రాకుండా అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత పెన్షన్ల వెరిఫికేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంపద అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకర భవితకు ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. సమతుల్య ఆహారం, క్రమబద్దమైన జీవనశైలి, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలకు ఆయుర్వేదం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్ పేర్కొంటూ,
1: ఈ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆయుర్వేద గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అట్లాగే హెల్తీ వెల్త్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ఆయుర్వేద ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలియజేసే కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ఆయుర్వేదాన్ని మనం అమలు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారం పడకుండా లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ గానే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పరిణామము. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని ఆయుర్వేద వైపు చూడండి, ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ ఆయుర్వేద ఉపయోగాల్ని, ఆయుర్వేద బెనిఫిట్స్ ని ఉపయోగించుకుని హెల్తీ వెల్త్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జాతీయ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు.
0: గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 2వ మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఈ ఉదయం శ్రీ మలయప్పస్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడవాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జులై నాటికి పీఎం కిసాన్ కింద 4,00,000 కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్ సాయంతో వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో పాటు రుణపరమైన ఇబ్బందులు తగ్గినట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ ఐఎఫ్పీఆర్ఐ అధ్యయనం పేర్కొంది. ఈ ఆర్థిక సాయం ద్వారా రైతులు విద్య, వైద్యం, ఇతర కుటుంబ అవసరాలకు కూడా ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. పీఎం కిసాన్ పథకం రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు, వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ 18,000 కరోడ్ రూపే సే అధిక్ కి రాశి హమారే కరోడో అన్నదాతాఓ కే ఖాతో మే భేజీ గయీ హై. యే యోజనా వాకయీ అద్భుత హై. ఏక్ క్లిక్ సే కరోడో కిసానో కే బ్యాంక్ ఖాతే మే సీధే పైసా జమా హోతా హై. దునియాకే వికసిత్

0: దేశం మేబీ ఐసా సంభవం నహీ హై.
1: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి. రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. నగరంలోని 81,000 పైగా నివాస గృహాల నుంచి తడి పొడి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. రాజబాబు మాట్లాడుతూ,
2: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా మెగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేశాము. 81,000 వరకు హౌసెస్ కూడా మనం సెగ్రిగేషన్ లో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి ఇంట్లోనే ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వాళ్లే వాలంటరీగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఒంగోలు మన గౌరవం అనే ఒక నినాదంతో చేస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్. నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఈ ప్రసారంలో 2:31 సైనిక్ మాధురి ప్రసారమవుతుంది.

ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0891-2727-244, అలాగే 0891-2727-288.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు సుబ్రహ్మణ్యం అండి. మీరు క్రాఫ్ నుంచి చెప్తున్నా మేడం గారు.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: జీవన తరంగాల సినిమా లేదండి, పుట్టినరోజు పండుగ అన్న పాట కావాలండి. ఈ పాట మా మనవరాలు ఆరోగ్య పుట్టినరోజు అండి, పుట్టినరోజు సందర్భంగా ఈ పాట వింటున్నాం మేడం గారు.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో
1: హలో
0: హలో, బాగున్నారండి?
1: బాగున్నామండి.
0: మీ పేరు?
1: పేరు కోడి అండి.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: నిన్నే పెళ్ళాడతా సినిమాలో సాంగ్ కావాలి.
0: ఓకేనండి.

0: హలో
1: హలో
0: హలో, బాగున్నారా?
1: బాగున్నానండి.
0: మీ పేరు?
1: దీపికా.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు? పాట ఏంటి? హలో
1: హలో,
0: చెప్పండి, ఏం పాట?
1: గుండె నిండా గుడి వంటలే సాంగ్.
0: ఓకేనండి.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నాకు ఏదో సుమాంటి, నేను ఏలూరు నుంచి వస్తాను మేడం గారు.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: మాకు యమలేల సినిమా లేదండి, చిరునెలకి ఇంకే చిన్నరోజులు అనే పాట కావాలండి. ఈ పాట ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారులు అందరి కోసమే మేడం గారు.
0: తప్పకుండా అండి.

0: హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు ప్రభావత్ అండి. రివర్ఫెస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఆలనగా పాలనగానే సాంగ్స్ ఏంటి?
0: సరేనండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సైనిక్ మాధురి కార్యక్రమంలో హర్ కిసీ కే లియే హర్ జగా హర్ దిన్ శాంతిమే నివేష్ కరేన్, ఈ అంశంపై శ్రీమతి శిఖా శర్మ గారి వ్యాఖ్యానంతో కూడిన పాటలు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని పారిశ్రామికవేత్తలకు, కొత్త భాగస్వామ్యాలకు, మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहा है.

0: దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పర్యావరణం, వాతావరణ, గతిశీలత, భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్ హర్ పారామీటర్ పర్ భారత్ కి పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణా బృందాలు ప్రారంభానికి సంబంధించిన సన్నద్ధతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం December 31 నాటికి 357,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ధి ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ధ విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణా విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ, విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్ధిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్రసముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పౌరులు, ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్, యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచి నగోయాలోని పలోమా మిజుహో స్టేడియంలో ప్రారంభమవుతాయి.

0: అవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, షార్ట్ పుటర్ తజీందర్ పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు, ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహేలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. 7 ఏడాదికి పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11, ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్ట్రం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:10. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఎఫ్ఎం 102 MHz ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై తిరిగి 4:58 323.6 మీటర్స్ అనగా 927 kHz పై తరువాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టూడియోలో సమయం 5:00 323.6 meters అనగా 925 kHz పై మీడియా వేవ్ ద్వారా సాయంత్రం ప్రసారం ప్రారంభం. ముందుగా హైదరాబాద్లోని హోటల్ ట్రేడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక నిర్వహణ డాక్టర్ వీరన్న భూఖ్య. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 MHz, రాజమండ్రిలో 102.9 MHz, కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా వినవచ్చు.

మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని హోటల్ ట్రైడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ డాక్టర్ వీరన్న భూఖ్యా. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: తరువాత గౌరవ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌదరి గారు వారి స్పందన తెలియజేశారు.
1: ఆజ్ ఈ దిన్ భారసే జో దక్షిణ క్షేత్ర కృషి సమ్మేళన్ కా ఆయోజన రఖా గయా హై హమారే దేశ్ కే కిసానో కే లియే హమారే ఇస్ దేశ్ కే అన్నదాతాఓ కే లియే మై కహ సక్తా హూ కే యే ఏక్ సార్థక్ సిద్ధ హోగా క్యోంకి హమారా దేశ్ కృషి ప్రధాన దేశ్ హై కృషి దేశ్ కీ రీఢ్ కీ హడ్డీ హై కిసాన్ ఉస్కీ ఆత్మా హై కిసాన్ భగవాన్ తో నీ హై పర్ తో భగవాన్ సే కమ్ నహీ హై ఔర్ ఆజ్ ఉస్కో ఆగే బఢానే కే లియే జో హమారే దేశ్ కే ప్రధానమంత్రి నరేంద్ర భాయ్ మోదీ జీ కా సపనా హై కి ఇస్ దేశ్ కో వికసిత్ రాష్ట్ర బనానా హై దేశ్ వికసిత్ రాష్ట్ర తభీ బనేగా జబ్ హమారా కిసాన్ సమర్థ హోగా ఖుషహాల్ హోగా ఔర్ వో తభీ హోగా జబ్ హమ్ కై తరహ కే నవాచార్ కరేంగే హమారే కృషి మంత్రి జీ కే ద్వారా వికసిత్ కృషి సంకల్ప అభియాన్ చలా ఔర్ అభీ ఫిర్ ఇన్హోనే ఖేత్ బచావో అభియాన్ చలాయా హమారి ఇస్ ధర్తీ కో బచానా జరూరీ హై మేరే యహాన్ మీడియా కే భాయి హై మై కహనా చాహూంగా కి ధర్తీ బచేగీ తో కిసాన్ బచేగా ధర్తీ బచేగీ తో హమారా దేశ్ బచేగా ఔర్ పూరీ దునియా బచేగీ ఇస్లియే కృషి యే జో హమ్ జిస్ తరహ సే కర్ రహే హై కృషి మంత్రి జీ మేరా మాన్నా హై కి అంధాధుంధ్ డిఏపీ యూరియా పెస్టిసైడ్ డాలా జా రహా హై కహీ నా కహీ ఇస్మే నుక్సాన్ కే రూప్ మే ఇస్ ధర్తీ మే హో రహా హై ఔర్ ఇస్లియే అభీ ఆంధ్రప్రదేశ్ కే కృషి మంత్రి జీ బతా రహే థే కి హమ్నే డిఏపీ యూరియా కో హమే కమీ కరీ హై యే చా రహే హై కి ఇన్కో ప్రోత్సాహన్ దే ఐసే జో కిసాన్ ప్రాకృతిక్ ఖేతీ కీ ఓర్ అగ్రసర్ హో రహా హై ఇస్ ధర్తీ కో బచానే కే లియే ప్రోత్సాహన్ కర్నే కీ జరూరత్ హై హమే యే దేఖనా హై కి ఇస్ దేశ్ కే అందర్ జో కృషి కో బఢావా దేనే కే లియే నయీ తక్నీకీ సే తో ఖేతీ కర్నీ హై నయీ టెక్నాలజీ లానీ హై క్యోంకి జలవాయు పరివర్తన్ క్లైమేట్ చేంజ్ హమే బహుత్ బడీ ఛాలెంజింగ్ హై ఉస్కే లియే భీ హమే చింతా కర్నే కీ జరూరత్ హై ఔర్ క్యోంకి యే రాజ్య సర్కార్ కా సబ్సే బడీ ఇస్మే భూమికా హోతీ హై కేంద్ర ఔర్ రాజ్య సర్కార్ కేంద్ర కీ యోజనాయే జితనీ భీ హై ఉన్మే రాజ్య సర్కార్ కీ భూమికా అతి మహత్వపూర్ణ హోతీ హై ఇస్లియే మే చాహూంగా కి ఆఠ రాజ్యో కీ ఆజ్ యే జో సమ్మేళన్ హై ఇస్ జోన్ కా ఇస్కే అందర్ రాజ్య సర్కార్ కే మంత్రీ హో చే అధికారీ హో వో భీ ఇస్మే తన్మంతా సే భాగ్ లే అభీ కుచ్ స్టేట్ జేసే కర్ణాటకా హై కుచ్ స్టేట్ ఇస్మే పిచ్చడే హువే హై మే ఉన్సే భీ కహనా చాహూంగా కి వో ఇస్ కార్య కే అందర్ వో బఢ్ చఢ్ కర్ భాగ్ లే క్యోంకి ఏక్ స్టేట్ ఏక్ ప్రాంత్ జబ్ వికాస్ కరేగా తో హమారా దేశ్ వికాస్ కరేగా.
0: తరువాత గౌరవ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్నాథ్ ఠాగూర్ గారు మాట్లాడుతూ,
2: హమ్ లోగోకో స్వాగత్ కియా, అభినందన్ కియా, మే భారత సర్కార్ కీ తరఫ్ సే ఔర్ అప్నీ తరఫ్ సే కృతజ్ఞత జ్ఞాపిత్ కర్తా హూ. సవేరే సే లేకర్ అభీ తక్ భారత సర్కార్ కే మంత్రి, భారత్ కే ప్రధానమంత్రి ఔర్ కృషి విభాగ్ కే సభీ వరిష్ఠ పదాధికారి యే 12 వర్షో సే ఔర్ ఖాస్ కర్కే 24 సే జో అథక్ పరిశ్రమ కర్ రహే హై కృషి విభాగ్ మే, మే భారత సర్కార్ కే ప్రధానమంత్రి కీ జో చింతా హై ఉస్ చింతా కే కో దేఖ్ కర్ హమారే కృషి వైజ్ఞానిక్ ఔర్ కృషి విభాగ్ కే సభీ వరిష్ఠ అధికారీగణ జో మెహనత్ కర్ రహే హై ఉన్కో మే इस जोन के सम्मेलन में बहुत बधाई देना चाहता हूं। बधाई इसलिए देना चाहता हूं कि 75 वर्ष में जितना कोई प्रधानमंत्री किसानों के लिए, बेरोजगार नौजवानों के लिए और महिलाओं के लिए जो प्रधानमंत्री इतनी अथक परिश्रम कर रहे हैं किसानों के सुधार के लिए, मैंने कभी देखा नहीं है 37 वर्ष के संसदीय जीवन में। शिवराज बाबू 17 वर्ष तक मुख्यमंत्री रहे, 5 बार ये लोकसभा के सदस्य रहे और 27 महीनों तक अभी तक ये कृषि मंत्री रहे। जितनी मेहनत धूप में खेतों में जाकर कृषि वैज्ञानिकों को तंग कर, कृषि विभाग के वरिष्ठ अधिकारियों को तंग कर, धूप वर्षा में जो सफलता पाने का काम किया है, मैं अपनी तरफ से इन्हें बहुत बधाई देना चाहता हूं। शुरुआती दौर में कृषि मंत्री जी ने कहा अच्छा अच्छा बीज किसानों के बीच में जाना चाहिए। हम आग्रह करेंगे पदाधिकारियों से भी और सभी राज्य के कृषि मंत्री से कि आप इंटरेस्ट लें और किसानों को अच्छी अच्छा बीज का पर ध्यान रख करके उसको आगे बढ़ाने का काम करें। यह आपसे मैं निवेदन करना चाहता हूं।
0: ఆ తరువాత గౌరవ పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రాజశేఖరన్ మాట్లాడారు.
3: యు ఆల్ నో పుదుచ్చేరి ఈస్ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ సెంటర్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఈస్ ఎండౌడ్ ద న్యాచురల్ రిసోర్సెస్ దట్ హెల్ప్ ఇన్ ద సస్టైనబుల్ ఫార్మింగ్ బట్ వీ హ్యావ్ టు అకెడ్ దట్ ద ప్రోగ్రెస్ ఆన్ అదర్ ఎకనామిక్ ఫ్రంట్స్ లైక్ ఇండస్ట్రీస్ హౌసింగ్స్ ఎక్సెట్రా has also directly and indirectly impacted the agriculture scenario. The Union Territory has a total geographical area of around 49,000 hectares, of which around 30% in cultivation. 90% of the net sown area is irrigated, which reflects the abundant groundwater resources in Puducherry region. And the contrast the Karaikal region of the Union Territory to which I belong and which has helped me to attain this heights is mainly depends on the receipts of Kaveri water for cultivation. Further, Karaikal region is the tail end of the Kaveri river basin, which is enough to say about the depends on water for agriculture. The Yanam region is sustainable under agriculture and Mahe region on the western coast are mostly spices and condiments. The UT of Puducherry is very much conscious on the need to sustain agriculture and hence has initiated diversification under oil seeds and pulses. As a long-term measure from the last financial year, the ministry was gracious enough to extend financial assistance under National Missions on Edible Oils. And we are able to achieve nearly 80% of the target in Rabi 2025. We are continuing this ambitious schemes for the Rabi 2026 also to further diversify from the current financial year. The Union Territory of Puducherry has opted for Atmanirbhara in pulses, in which an ambitious target for 1,000 hectares. The UT of Union Territory of Puducherry under the state plan is operating many components and the financial assistance is being extended for the production of field and

0: హార్టికల్చరల్ కార్ప్స్, యూనియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్. ద యూటీ ఆఫ్ పుదుచేరి ఈస్ ఆపరేటింగ్ టూ మార్కెట్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ప్లాట్ఫామ్. అండ్ ఐఎమ్ ప్లీజ్డ్ టు సే దట్ ద ఈ నామ్ మాండి పుదుచేరి బ్యాక్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫార్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫార్ ద ఇయర్ 2019. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచేరి హెస్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ద లేటెస్ట్ అగ్రికల్చరల్ ప్రొసీజర్ అండ్ మార్కెటింగ్ యాక్ట్, ఏ వెరీ థాట్ఫుల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ పైలటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ. ఈ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచేరి ఇన్ ఏ ఇంట్రెస్టెడ్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఫర్దర్ టు మేక్ యూస్ ఆఫ్ ద జనరసిటీ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అండర్ ద స్టీవర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ ఇన్ ఎక్స్టెండింగ్ magnanimous financial assistance to all the states and union territories has subscribed for all the certainly sponsored schemes.
1: గౌరవ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్రం వ్యవసాయంలో సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ సదస్సునుద్దేశించి మాట్లాడారు.
2: ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ ఇన్ హైదరాబాద్. డ్యూరింగ్ టుడే సెషన్స్ వీ హ్యావ్ విట్నెస్డ్ మెనీ యూస్ఫుల్ ఐడియాస్, ఎక్స్పీరియన్సెస్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. తెలంగాణ అండ్ అదర్ సదరన్ స్టేట్స్ హ్యావ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ది సొల్యూషన్స్ దే హ్యావ్ డెవలప్డ్ ఫర్ ఫార్మర్స్. Our crops and local conditions may be different, but many problems faced by our farmers are common. Rising costs, climate change, water shortage, fertilizer supply, and market prices. Today's discussions have been given as a good opportunity to learn from each other and understand how successful ideas from one state can be useful to farmers in other states. In Telangana, farmer welfare is our first priority. Under Raitu Bharosa, we are giving 12,000 per acre every year. So far, 36,000 crores has been released directly into farmers' accounts. During Vanakalam 2026 alone, 9,000 crore was credited to 70 lakh పట్టాదార్స్ విత్ ఇన్ జస్ట్ 9 డేస్. వీ హ్యావ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ ఏ మేజర్ ఫార్మ్ లోన్ వేవర్. వీ వేవ్డ్ క్రాప్ లోన్స్ అప్ టు 2 lakh పర్ ఫార్మర్ ఫ్యామిలీ ఇన్ వన్ గో. నియర్లీ 21,000 crores వాజ్ స్పెంట్ ఆన్ అవర్ ఫస్ట్ ఇయర్ బెనిఫిటింగ్ నియర్లీ 25 lakh ఫార్మింగ్ ఫ్యామిలీస్. అండర్ రైతు బీమా డ్యూరింగ్ ది లాస్ట్ 3 ఇయర్స్ వీ హ్యావ్ పేడ్ 3,500 crore as premium, giving protection to more than 42 lakh farm families, sir. Our aim is simple, to stand with the farmer to every stage. Earlier today, Raitu Nestam was presented as one of Telangana's successful initiatives. I will not go into the details again. Our experience has shown that technology can reduce the distance between the farmer and the expert and help farmers to get the right advice at the right time. Another successful experience in our Urea app, we introduced the during last Rabi to make urea distributions simple, fair and transparent. Our officers developed it, our field staff implemented it, and most importantly, our farmers accepted it successfully. I congratulate our officers for this innovation and our farmers for supporting it. We are happy that technology-based fertilizer distribution is now being taken forward at the national level. A good idea should not stop at the state border. It should benefit farmers across the country. With the same positive approach, Telangana is supporting the Government of India's Framework for Fertilizer Sale, FFS, keeping in view of the long-term benefits to farmers.

0: Honorable Union Minister Sir, I would like to place a few important issues of Telangana farmers before you. First off, oil palm. Telangana has responded very positively to the Government of India's National Mission of Edible Oils, oil palm. Under this mission, Telangana has additionally brought nearly 1 lakh hectares under oil palm cultivation. Nearly 72,000 farmers are now part of the oil palm program in our state. Our farmers came forward with confidence because both the central and state governments encouraged them.
1: ఆ తరువాత గౌరవ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు సభనుద్దేశించి మాట్లాడారు.
2: సౌత్ జోన్ కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అగ్రిటెక్ విధానంలో మొన్నే ఫార్మరీ ఐడి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం వల్ల ఫార్మర్ ఐడిలో ఇప్పటికే 86% కంప్లీట్ చేశాం. వితిన్ 10 డేస్లో 100% కంప్లీట్ చేసి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మర్ ఐడిలో కానీ, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి యాప్ తీసుకొచ్చి ఏదైతే DAP అదేవిధంగా యూరియా యాప్లో రైతులకి ఇమ్మని చెప్పి ప్రతి రాష్ట్రంలో 1-2 జిల్లాలు ప్రాధాన్యతగా తీసుకొని ఎంపిక చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏపీ ఎయిమ్స్ 2.0 అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఈ సంవత్సరం ఆ యాప్ ద్వారా యూరియాని పంపిణీ చేశాం. గత సంవత్సరం యూరియా పంపిణీలో చాలా ఇబ్బందులు వచ్చాయి, యూరియా చాలా వరకు పక్కదారి పట్టింది. కానీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏపీ ఎయిమ్స్ యాప్ 2.0 ద్వారా సమర్థవంతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా యూరియాని డిఏపీని సప్లై చేశామని గర్వంగా తెలియజేస్తున్నాను. చివరగా ఏపీ ఎంఐపీ, ఫస్ట్ గుజరాత్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ సంవత్సరం ఎల్నినో ఉంది, చాలా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి 100% ఏపీ ఎంఐపీలో మేము వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. కేంద్ర వ్యవసాయ శాఖ తరపున ప్రత్యేకంగా నిరంతరం సహకరిస్తున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరపున, రాష్ట్ర రైతాంగం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
1: చివరగా సంజయ్ కుమార్ అగర్వాల్ ఐఏఎస్, జాయింట్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వారి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతమైంది.
3: మీరింతవరకు హైదరాబాద్లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ వీరన్న బుక్య, సహకారం శ్రీ కె రాజేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.

ఈనాటి సంధ్యారాగాల కార్యక్రమంలో 1980-2000 మధ్య కాలంలో తెలుగు మెలోడీ సాంగ్స్ను వినవచ్చు. ముందుగా నీకోసం చిత్రం నుంచి రాజేష్ కృష్ణన్, కౌశల్య పాడిన పాట వింటారు. రచన సాహితీ సాయి శ్రీహర్ష.

తరువాత అల్లుడు గారి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్రపాటి పాట వింటారు. రచన జాలాది రాజారావు.

తర్వాత అంజలి చిత్రం నుంచి కౌశల్య షర్మిల ఎన్ లలిత పాండ్ పాట వింటారు. రచన కవింగర్ వాలి.

తర్వాత దళపతి చిత్రం నుంచి కేజే యేసుదాస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

తర్వాత పెద్దరికం చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు, రచన భువనసేంద్రం.

సంధ్యారాగాల్లో చివరగా సీతారాం కళ్యాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాండ్ పాట వింటారు. రచన ఆచార్య ఆత్రేయ.

వినవంత వరకు సంజయ్ రాగాలు 1980 నుంచి 2000 మధ్య కాలంలో తెలుగు మెలోడీ సాంగ్స్ విన్నారు. ఇప్పుడు సమాచారం అని ముందుగా వెదర్ రిపోర్ట్ అంటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు సాయంత్రం అందజేసిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం 0.4 సెంటీమీటర్లుగా నమోదైంది. ఇక స్థానిక వాతావరణం. ఆకాశం పాక్షికంగా మేఘకృతమై ఉంది. అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల వర్షం లేదా ఉరుములతో కొన్ని వర్షం పడవచ్చని వాతావరణ కేంద్రం వారు తెలియవచ్చారు. ఇప్పుడు ఒక చిత్రం ఎత్తమంటారు. శివ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్రపాండి పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. పేదలకు సొంతిల్లుండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. పేదలకు సొంతిల్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 8,874 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందించారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించిందని చెప్పారు. దశాబ్దాలుగా ఇళ్లపై ఉన్న అనిశ్చితికి ఈ పట్టాలతో ముగింపు పలుకుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై లబ్ధిదారులు తమ ఇళ్లపై పూర్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, విశాఖ నగరానికి గోదావరి జలాలను తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
1: 11 మండలాలు 28,445 కుటుంబాలు నిన్నటి వరకు భూమి మీదే, హక్కు మీది కాదు. ఈ రోజటి నుంచి మీరుండే మీ ఇంటి మీద సర్వ హక్కులు మీవే. అందుకే ఈ ఆనందం. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 8,874 కోట్లుంటుంది. ఎన్డీఏ ఇచ్చిన గ్యారంటీ మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా.
0: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి వచ్చే నెల 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ ఉద్యానవన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటికి బోర్లపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. 2027 జూన్ వరకు విశాఖకు రోజుకు 300 క్యూసెక్ల నీటిని ప్రణాళికాబద్ధంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైవాడకు ప్రత్యామ్నాయంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. 2027లో పోలవరం పూర్తయిన వెంటనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా 17,500 క్యూసెక్ల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రామానాయుడు వివరిస్తూ,
2: మన విశాఖకు నీళ్లందించేటువంటి తాటిపూడి గాని, మేఘాద్రిగడ్డ గాని, రైవాడ గాని స్థానికంగా వర్షాలు పడితేనే ఈ రిజర్వాయర్లన్నీ నిండుతాయి. సూపర్ ఎల్నినో నేపథ్యంలో రిజర్వాయర్స్ లోకి నీళ్లు లేకపోవడంతో ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా అడుగంటుతూ ఉన్నాయి. ఇవాళ విశాఖ త్రాగునీరు అవసరాల్లో దగ్గర దగ్గర 60% కనితి రిజర్వాయర్ ఇస్తూ ఉంది అని అంటే, పురుషోత్తం పట్టణం నుంచి లిఫ్ట్ చేసి ఏలే రిజర్వాయర్ కి ఆ ఏలేరు రిజర్వాయర్ కి మీకు నీళ్లు ఇస్తూ ఉన్నాం.
0: ప్రజలకు మేలు చేయడమే పరమావధిగా పనిచేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు సూచించారు. 20వ రోజుగార్ మేళా యోజనలో భాగంగా విశాఖ పోర్టు స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సాధించిన 201 మంది అభ్యర్థులకు ఈరోజు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, చిత్తశుద్ధితో పనిచేస్తూ భారత్కు సేవ చేయాలన్నారు. మనకు ఏం లాభమని చూసుకోకుండా వ్యవస్థలోని లోపాలను సరిచేస్తూ పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గోడియాడ గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బందిది మాత్రమే కాదని ప్రతి కుటుంబం, ప్రతి గ్రామస్తులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం గతిశక్తి కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మౌలిక వసతుల కల్పనను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 అక్టోబర్13 ఈ డిజిటల్ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా ప్రారంభించారు. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ అనే 7 కీలక రంగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలో వస్తు రవాణా వ్యయాన్ని తగ్గించి భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం, రైల్వే, రహదారులు, పెట్రోలియం, టెలికాం సహా 16 కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించడంలో ఈ పథకం కీలకంగా మారింది. ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పాన్ని పీఎం గతిశక్తి సాకారం చేస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: భారత్ కి ఆజాది కే 75 వర్ష కా హై, ఆజాది కే అమృత కాల్ కా హై. ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసీ ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మ నిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: సముద్ర జీవరాశులను రక్షించడానికి తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ తీర ప్రాంతంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, తీర ప్రాంత పరిశుభ్రత అనేది కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగించాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 73 ఆది సేవా కేంద్రాల ద్వారా ఈరోజు నుంచి అక్టోబర్17 వరకు సేవా సంకల్ప అభియాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆది సేవా కేంద్రాల ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా జన కళ్యాణ్ సేవ, స్వాస్థ్య సేవ, ఆంగన్ మిలన్ సేవ, సేవా సేతు, జన్ సున్వాయ్ సేవ, సేవా మేరా యోగదాన్, స్వచ్ఛతా అభియాన్, యువ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలకు నమోదు చేయడం, ధృవపత్రాల విషయంలో సహకారం అందించడం, ఆరోగ్య పరీక్షలు, అవగాహన శిబిరాలను నిర్వహించడం, అలాగే వృద్ధుల సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీ ఆశా కార్యకర్తల సమన్వయంతో పోషకాహార కార్యక్రమాలను చేపట్టనున్నారు. వాతావరణం. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 21 తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, 22 పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది సెప్టెంబర్ 23 దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర దక్షిణ ధ్రువణి విస్తరించి ఉందని, వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర యానాంలలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ముక్త వ్యాపార సంధిభిః దేశస్య యువకేభ్యః నూతనావసరాణాం ద్వారాణి ఉద్ఘాట్యంతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాతవాన్. 20తమే రోజ్గార్ మేళా సమారోహే ఏక 50,000 నవ నియుక్తేభ్యః నియుక్తిపత్రాణి చాసౌ ప్రాదాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ భారతే ప్రతివ్యక్తి కార్బన్ ఉత్సర్జనస్య పరిమాణం వైశ్విక మధ్యమానస్య అర్ధాదపి న్యూనం వర్తతే. అథ G20 దేశేషు కోప్ 21 సంకల్పాన్ సమయాత్ పూర్వమేవ సంపాద్య భారతేన అధిగతం అద్వితీయం సాఫల్యం. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన 2.0 ఇత్యస్యాంతర్గతం దేశస్య బహుసంఖ్యేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 34,000 గ్రామీణ యువకానాం ప్రశిక్షణం విధాస్యతే సర్వకారేణ. జలాప్లావన విభీషికాతః సాహాయ్య ప్రాప్తయే ప్రయతమానాయ నేపాలాయ భారతేన 11 టన్ పరిమితా నూతన సాహాయ్య సామగ్రీ ప్రేషితా. అపి చ జాపాన్ దేశ అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అపరాహ్నే దృశ్య శ్రవ్య మాధ్యమేన సమాయోజితే 20తమే రోజ్గార్ మేళా సమారోహే విభిన్నేషు సర్వకార్య సంస్థానేషు 51,000 నవనియుక్త యువకేభ్యః నియుక్తిపత్రాణి వితరితవాన్. అత్రావసరే సంబోధయన్ శ్రీమోదీ అవోచత్ యత్ విగతేషు వర్షేషు కేంద్ర సర్వకారేణ ఆగామి భవిష్యస్య సజ్జతాయై యువకానాం కౌశల సంవర్ధనే తేభ్యః నూతనావసరాణాం ప్రదానే చ నిరంతరం ధ్యానం కేంద్రితం.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
0: ప్రధానమంత్రి మోదీ న్యరూపయత్ యత్ సర్వకారః అప్రశాసకీయ క్షేత్రేపి ఉద్యోగావసరాణాం ద్రుతగత్యా విస్తారాయ కటిబద్ధతయా కార్యం కరోతి. అనేనైవ ఉద్దేశ్యేన ప్రాయః 1,00,000 కోటి రూప్యకాణాం వ్యయసాధ్యా ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార యోజనా ప్రారబ్ధా. అస్యాః యోజనాయాః మాధ్యమేన ప్రాయః 2 కోటి పరిమితాః యువానః ప్రథమతయా కార్యబలే ప్రవేష్టుం సమర్థాః భవిష్యంతీతి ఆశాస్యతే. ప్రధానమంత్రిణా సబలం ప్రతిపాదితం యత్ భారతేన విగతేషు కతిపయేషు వర్షేషు ప్రాయః 40 దేశైః సహ ముక్తవ్యాపారసంధిః హస్తాక్షరితః యేన దేశస్య యువకేభ్యః అవసరాణాం నూతనాని ద్వారాణి ఉద్ఘాటితాని సంతి. సః అవోచత్ యత్ ఏతాదృశాః వ్యాపారసంధయః దేశస్య ఉద్యమిభ్యః నూతన సహభాగితానాం విపణీనాం చ మార్గం ప్రశస్తం కురువంతి. యువకానాం కృతే చ ఆజీవికాయాః నూతన సంభావనాః సృజంతి. శ్రీమోదినా ఉల్లిఖితం యత్ భారతమద్య విశ్వస్య తృతీయం విశాలతమం స్టార్టప్ పారిస్థితికీ తంత్రం సంజాతం.
1: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కీ స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కీ కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ आधे रिकॉग्नाइज्ड स्टार्टअप टीयर 2 और टीयर 3 शहरों में है. यानी आज गांव कस्बे और छोटे शहर का युवा भी भारत की नई इकोनॉमी में अपनी भूमिका बड़ी बना रहा है.
0: प्रधानमंत्री नरेंद्र मोदी अवोचत यत भारते प्रति व्यक्ति कार्बन उत्सर्जनस्य प्रमाणम जागतिक मध्यमानस्य अर्धादपि न्यूनं वर्तते. అద్య నవదిల్ల్యాం పర్యావరణస్య జలవాయు గతిశీలతాయాశ్చ భవిష్యం ఇత్యాఖ్యస్య అంతారాష్ట్రియ సమ్మేళనస్య ఉద్ఘాటనం కురువన్ శ్రీమోదీ న్యరూపయత్ యత్ వికాసశీలదేశాః ప్రాయేణ అకారణమేవ కార్బన ఉత్సర్జనార్థం అనుచితరూపేణ దోషిణః ఘోషితాః. ప్రధానమంత్రిణా విశేషతయా ప్రతిపాదితం యత్ జీవింశతి సమూహే భారతం ఏకాకీ తాదృశం రాష్ట్రమస్తి యేన పారిస్ నగరే సంజాతే కోప ఏకవింశతిః శిఖరోత్సవే కృతాః సంకల్పాః నిర్ధారిత సమయాత్ పూర్వమేవ సాఫల్యేన పూరితాః. కేంద్రీయ గ్రామీణ వికాస మంత్రాలయేన ఆగామి మాసతః దేశస్య బహుసంఖ్యేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన 2.0 అంతర్గతం ప్రాయః 34,000 పరిమితానాం గ్రామీణ యువకానాం కౌశల ప్రశిక్షణం సమారప్స్యతే. ప్రశిక్షణవర్గాణం ప్రారంభార్థం సజ్జతానాం సమీక్షా ప్రథమచరణే బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బంగాళ, హిమాచల ప్రదేశ్, తమిళనాడు ప్రభృతిభిః 14 రాజ్యైః కేంద్రశాసిత ప్రదేశైశ్చ సహ విహితా. మంత్రాలయేన స్పష్టీకృతం యత్ ఆగామి వర్షస్య డిసెంబర్ మాసస్య 31 దినాంకం యావత్ 57,000+ 300,000 గ్రామీణ యువానః అస్యాం యోజనాయాం ప్రశిక్ష్యంతే. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. భారతేన అద్య నేపాలదేశాయ 11 టన్ పరిమితా నూతనా సాహాయ్య సామగ్రీ ప్రేషితా. అస్యాం సాహాయ్య సామగ్ర్యాం ఔషధాని, విధివైద్యక సామగ్ర్యః, శిబిరాణి, స్వచ్ఛతాపేటికాః, శయనస్యూతాః అథ చ అన్యాని అత్యావశ్యక వస్తూని సమావిష్టాని సంతి. విదేశమంత్రాలయేన విజ్ఞాపితం యత్ ఇయం సాహాయ్య సామగ్రీ నేపాలీయ పక్షాయ విధివత్ సమర్పితా. నేపాలస్య పునరుత్థాన ప్రయాసానాం సాహాయ్యార్థం సాహాయ్య సామగ్రీ వాహకం భారతీయ వాయుసేనాయాః ఇదం నవమం విమానమాసీత్. సామాజిక సంచారపటలే విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవోచత్ యత్ నేపాలస్య పునర్నిర్మాణ ప్రక్రియాం ప్రతి భారతస్య దృఢ సహయోగః అవిచ్ఛిన్నరూపేణ అనువర్తిష్యతే. అవధేయం వర్తతే యత్ గతే మాసే నేపాలే ప్రవృత్తాభిః వినాశకారి జలాప్లావన విభీషికాభిః జనజీవనం సంపత్తయశ్చ గభీరతయా బాధితాః ఆసన్. నేపాలదేశస్య విత్తమంత్రి డాక్టర్ స్వర్ణిమ వాగ్లేవర్యః అవదత్ యత్ భారతనేపాలయోః మధ్యే పూర్వమేవ విద్యమానానాం సుదృఢానాం సంబంధానాం ఆధారేణ స్వసహభాగిత్వస్య నవీకరణస్య అవసరః అస్తి. అద్య నవదిల్ల్యాం వికాసశీలదేశానాం కృతే అనుసంధానసూచనాప్రణాళ్యాం ఆయోజితే ఉదయోన్ముఖ వైశ్విక వ్యవస్థాయాం భారత నేపాల సంబంధానాం పునర్కల్పనా ఇత్యస్మిన్ విషయే అంతారాష్ట్రీయ చర్చాసత్రం సంబోధయన్ డాక్టర్ వాగ్లేవర్యః సంపర్కం ఆర్థిక సహయోగం చ దృఢీకరణస్య మహత్వం ప్రతిపాదితవాన్. ఆకాశవాణ్యా సహ విశేషతయా సంభాషయత నేపాలస్య విత్తమంత్రిణా ఋతుదశా సంకటం న్యూనీకర్తుం పూర్వసూచనా ప్రణాళీం స్థితిస్థాపక సంరచనాం చ సమేత్య ఆపత్కాల పూర్వనివేశస్య విషయే అపి అవధానం దత్తం. ఊర్జా సహకారస్య సీమాపార విద్యుత్ వ్యాపారస్య చ విషయే డాక్టర్ వాగ్లేవర్యః భారతీయ నివేశైః సమర్థితాః వర్తమాన సంయుక్త పరియోజనాః అధోరేఖితవాన్. అద్య కాలింపొంగ పర్వతమండలాత్ పశ్చిమ బంగాళ ఆరక్షకైః ఏకః అవైధః అఫ్ఘానీ జనః నిగృహీతః. గుప్తసూచనానుసారం కార్యం కురువంతః ఆరక్షకాః 28-వర్షీయం సయ్యద్ బిలాల్ ఖాన్ ఇత్యేతం గృహీతవంతః ఇతి ఆరక్షకాః అవదన్. ఆరక్షకాధికారిణః ఉక్తవంతః యత్ బిలాల్ ఖాన్ ఇత్యసౌ సంప్రతి కలింపొంగ నగరే విగత కతిపయేషు మాసేషు భాటకత్వేన అవైధరూపేణ నివసతి స్మ. తస్య నిగడనానంతరం తేన ఉక్తం యత్ సః అఫ్ఘానిస్తాన్ దేశీయః అస్తి అపి చ భారతే అవైధరూపేణ నివాసం కురువన్నాసీత్. జపాన్ దేశస్య మిజూహో పార్క్ ఎథ్లెటిక్స్ క్రీడాంగణే అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. సమ్రాజా నారుహితో మహాభాగేన క్రీడా మహోత్సవస్య ఉద్ఘాటనం అత్రావసరే సముద్ఘోషితం. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈనాడు సాయం సమయంలో స్వచ్ఛతా హి సేవ, క్లీనింగ్ ఆఫ్ సరౌండింగ్ అండ్ నైబర్హుడ్ పరిసరాలు మరియు ఇరుగు పొరుగు ప్రాంతాల పరిశుభ్రత. పరిశుభ్రత అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మన ఇల్లు మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలు, వీధులు, పాఠశాలలు, అనేక సంస్థలు మరియు ఇరుగు పొరుగు ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యమైన జీవనానికి, మంచి వాతావరణానికి, సమాజ అభివృద్ధికి దోహదపడతాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే మార్గాలు: మన ఇల్లు చుట్టూ చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్తను రోడ్లపై, కాలువల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి సంబంధిత చెత్త డబ్బాల్లో వేయాలి. ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హితమైన వస్తువులను ఉపయోగించాలి. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. కాలువలను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. నీరు నిల్వ ఉండే ప్రదేశాలను తొలగించాలి. దోమల పెరుగుదలను అరికట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఆరోగ్య పరిరక్షణ: పరిశుభ్రమైన పరిసరాలు అనేక వ్యాధుల వ్యాప్తిని తగ్గిస్తాయి. అలాగే కాలుష్య నివారణ: చెత్తను సరైన పద్ధతిలో పారవేయడం ద్వారా

నేల, నీరు, గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం, శుభ్రమైన వీధులు, పార్కులు, పరిసరాలు మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సామాజిక బాధ్యత, పరిసరాల పరిశుభ్రత ప్రజల్లో బాధ్యతా భావాన్ని పెంచుతుంది. పర్యావరణ పరిరక్షణ, చెట్లను పెంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు. పరిశుభ్రతపై నినాదం, నా ఇల్లు నా బాధ్యత, నా పరిసరాలు నా బాధ్యత, పరిశుభ్రమైన సమాజం మనందరి బాధ్యత. ఈనాటి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం విన్నారు కదా. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. నిరీక్షణ చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాట, రచన ఆచార్య ఆత్రేయ.

0: తర్వాత సాయం సమయంలో తర్వాత వికాసం జుగ్ జాగ్ జియో గురించి ఎస్ ప్రమీలా కుమారి చదువుగా వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జుగ్ జుగ్ జియో అభియాన్ అనే జాతీయ ప్రచార కార్యక్రమం గురించి తెలుసుకుందాం. జుగ్ జుగ్ జియో అంటే ఎప్పటికీ జీవించు అనే భావన. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని అవయవాలు దానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. ఆ అవయవాలను పొందిన వ్యక్తుల ద్వారా అవయవదాత యొక్క జీవితం కొనసాగుతుందనే సందేశాన్ని ఈ ప్రచారం ఇస్తుంది. 2026 ఆగస్టు 3న 16వ భారత అవయవదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన జాతీయ అవయవదాన అవగాహన ప్రచారం. జుగ్ జుగ్ జియో అభియాన్ ఆర్థిక సహాయ పథకం కాదు. ఇది అవయవదానంపై అవగాహన, ప్రజల భాగస్వామ్యం, అవయవదాన ప్రతిజ్ఞను పెంచే జాతీయ స్థాయి ప్రచారం. భారతదేశంలో అవయవ మార్పిడి అవసరం ఉన్న రోగులు చాలామంది ఉన్నప్పటికీ అవయవదానం గురించి అవగాహన లేకపోవడం, అపోహలు ఉండటం పెద్ద సవాళ్లుగా ఉన్నాయి. అందుకే ప్రజలకు సరైన సమాచారాన్ని అందించి అవయవదానాన్ని ఒక గొప్ప మానవతా సేవగా చూడాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో అవయవ మార్పిడి సంఖ్య పెరుగుతున్నప్పటికీ అవసరమైన అవయవాలకు, అందుబాటులో ఉండే అవయవాలకు మధ్య ఇంకా గణనీయమైన అంతరం ఉంది. ఈ ప్రచారంలో కేవలం ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు, సామాజిక సంస్థలు కూడా భాగస్వాములు కావచ్చు. పౌరులు తమ ఆధార్ ప్రామాణీకరణ ద్వారా డిజిటల్గా ఈ ప్రతిజ్ఞను పూర్తి చేయవచ్చు. మన జీవితాన్ని ముగించిన తర్వాత కూడా మన అవయవాలు మరొకరి జీవితానికి వెలుగునివ్వగలవు. అందుకే అవయవదానంపై ఉండే అపోహలను తొలగించి మన కుటుంబ సభ్యులతో చర్చించి వీలైనప్పుడు అవయవదానానికి ప్రతిజ్ఞ చేద్దాం. మనం వెళ్ళిపోయినా మనలోని జీవం మరొకరిలో కొనసాగాలి. వన్ ప్లెజ్ మెనీ లైవ్స్, డొనేట్ ఆర్గాన్స్, గివ్ హోప్, సేవ్ లైవ్స్. ఒక ప్రతిజ్ఞ అనేక జీవితాలు. ఇదే జుగ్ జుగ్ జియో అభియాన్ సందేశం.
0: ఇప్పుడు ఒక చిత్రగీత వింటారు. ఖడ్గం చిత్రం నుంచి సుమంగళి పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

మీరు ఇంతవరకు సాయం సమీరం విన్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారాల్లో 7:15 వ్యవసాయదారుల కార్యక్రమంలో కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, ఉష్ణోగ్రత మార్పులతో కీటకాల ప్రవర్తనలో మార్పులు జాగ్రత్తల గురించి నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ శ్రీ సంజయ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం. 8:00 తిరుమల సాలికట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై శ్రీవారి విహారం ప్రత్యేక వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 10వ ఆసియా క్రీడలు 2026 యొక్క రోజువారీ తాజా సమాచారం 4 అక్టోబర్ వరకు వస్తుంది. ఇది రిలే ముగిసే వరకు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం ఆపాత ముద్రలు. ఇక రేపటి ప్రసారాల్లో ముఖ్య ప్రసారాలు. 6:00 దేశభక్తి గీతం, వింత వింత రూపులలో బృందగానం రచన లోసానా, సంగీతం శ్రీ కేవీకే మోహన్ రాజు. 6:10 భక్తి రంజని, శ్రీనాథ మహాకవి విరచిత అరుణోదయ వర్ణన. తర్వాత సన్నతి గీతాలు. 6:30 చింతన, బైబుల్ సూక్తులు వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్టిన్ షారన్ కుమార్ గోవాడ. 6:30 పొలం పనులు, రైతు ఉత్పత్తుల మార్కెట్ ధరల అవగాహన గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి మాటల్లో. 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందంట ఆమెని రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 6:20 ఉదయ సమయంలో నేటి మాట, తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు. తర్వాత తెలుగు సినిమా హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు. తర్వాత యానీ బేసెంట్ గారి వర్ధంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు. అనంతరం లేఖవాలి, శ్రోతల ఉత్తరాలు వాట్సాప్ ద్వారా కానీ, పోస్ట్ కార్డ్ లేదా ఈమెయిల్ ద్వారా కానీ తెలియపరచవచ్చు. తర్వాత పుష్పాంజలి, స్వచ్ఛతా హీ సేవ. తర్వాత సమాచార వాణి. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ రచన శ్రీ బి శేఖర్. 8:30 అనుసంధాన కర్ణాటక సంగీత కచేరి శ్రీమతి సాగంటి రమ్య కిరణమయ్య, గానం శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 9:00 తిరుమల సాలగట్ల బ్రహ్మస్వారలో భాగంగా హనుమత్ వాహనంపై శ్రీవారి విహరణ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 భక్తి సంగీతం శ్రీమతి చిక్కల వలస శ్రీదేవి మోహన్ పాడిన భక్తి గీతాలు, శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. తర్వాత స్వచ్ఛతా హీ సేవ గురించి విశేషాలు తెలుసుకుంటారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మేడిపండు కథానిక శ్రీమతి సత్యవరపుదేవి. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులచే అష్టవధానం. 3:00 అనివార్యం నాటిక రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తెత్తలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం కె రమేష్ బాబు. ఇక రేపటి సాయంత్రం ప్రసారాల్లో 5:00 యువాణి యువజనుల కార్యక్రమం. 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర వికాసం, స్వచ్ఛతా హీ సేవ. తర్వాత వ్యక్తిత్వం. 7:15 పల్లెసీమలు రైతు ఉత్పాదకతను మెరుగుపరిచే సంఘటిత కార్యక్రమాల గురించి వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరావు గారి ప్రసంగం. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం. 8:00 తిరుమల సాలిగట్ల బ్రహ్మస్వాలలో భాగంగా గజవాహనంపై శ్రీవారి విహరణ గురించి ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి ఉంటుంది. తర్వాత 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ సమాచారం తెలియబడుతుంది. ఇవి ఈనాటి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర

0: వైభవంగా ప్రారంభమయ్యాయి. వార్తల్లోని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత, అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ మాట్లాడుతూ, యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
1: ఆజ్ దేశ్ కే 51,000 సే అధిక యువాకు సర్కారీ సేవా కే లియే నియుక్తి పత్ర మిల్ రహే హై. మే ఆప్ సభీ యువా సాథియో కో ఔర్ ఆప్కే పరివార్ జనో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూ. ఆజ్ ఆప్ సభీ ఏక్ ఏసే సమయ మే భారత్ సర్కార్ సే జుడే హై, జబ్ దేశ్ ఏక్ బహుత్ బడే లక్ష్య కీ ఔర్ ఆగే బఢ్ రహా హై ఔర్ యే లక్ష్య హై 2047 తక్ వికసిత్ భారత్ బనానే కా.
0: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100,000 రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారి యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2 మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
1: తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకో సిస్టమ్ హై ఔర్ భారత్ కి స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే శహరో కి కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్ స్టార్టప్ టియర్ 2 ఔర్ టియర్ 3 శహరో మే హై, యానీ ఆజ్ గాంవ్, కస్బే ఔర్ ఛోటే శహర్ కా యువా భీ భారత్ కి నయీ ఇకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా.
0: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఈరోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నాఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లలో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబి నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకల్పోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం, గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్ధత ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగ

0: వేగవంతం చేయడానికి, ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురువేసింది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన యష్ దబ్బాస్ అధ్యక్షుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్షరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. జ్యూసు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షాట్ పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది. టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పతకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్న బాంబు పేలుళ్లు, బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్భంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ, 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మొహరించినట్లు తెలిపారు. భారత్ నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వ్యాసాయదాల కార్యక్రమంలో కిషాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: ఈనాటి కిషాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఈనాటి మన కిసాన్ వాణి కార్యక్రమంలో ఉష్ణోగ్రత మార్పులతో కీటకాల ప్రవర్తనలో మార్పులు, జాగ్రత్తలు అనే అంశంపై నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ శ్రీసంధ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
7: ఈ మధ్యకాలం మనం గమనిస్తే వాతావరణంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. సరైన కాలానికి మనకు వానలు పట్టలేదు, ఎండలు ఎక్కువ అవుతున్నాయి, మరి అది కూడా మరి ప్రాంతాల వారీగా అటు ఇటు అవుతున్నాయి. మనం పంటలు వేసుకునే సమయాలు కూడా మారిపోతున్నాయి. సరే, బాగానే ఉంది. కానీ ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, ముఖ్యంగా ఉష్ణోగ్రతల్లో వచ్చేటువంటి మార్పులు మన పంటల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడినప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఇది పంటల మీదే కాదు, పంటలు నాశించేటువంటి కీటకాల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది అంటున్నారు. అందుకే ఈరోజు మనం ముఖ్యంగా అసలు పంటల మీద, కీటకాల సంతతి మీద ఈ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది మరి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీమతి శ్రీ సంధ్య గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ సంధ్య గారు నమస్కారం అండి.
8: నమస్కారం అండి.
7: అసలు ఉష్ణోగ్రతలు అనేవి పంటల మీద ఏదన్నా ప్రభావం చూపిస్తాయి? నిజంగానే
8: చూపిస్తాయండి.
7: ఎలా?
8: వాతావరణంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, అలాగే రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా చాలా రకాలైన మార్పులు సంభవిస్తూ ఉంటున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా పంటపై విపరీతంగా ప్రభావం చూపిస్తాయి.
7: అంటే దిగుబడి మీద కూడా వస్తుందా ప్రభావం?
8: దిగుబడి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. దిగుబడులు కూడా తగ్గిపోతాయి. ఈ దిగుబడులు తగ్గిపోవడానికి ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పురుగుల యొక్క సంతతి కూడా వృద్ధి చెందుతుంది.
7: పురుగులు కూడా?
8: పురుగులు పెరుగుతాయి సార్. సో పురుగుల యొక్క సంతతి కూడా వృద్ధి చెందుతుంది. ఈ వృద్ధి చెందడం వల్ల మన పంటల యొక్క దిగుబడి కూడా ఆస్కారం ఉంటుంది.
7: ఇప్పుడు మామూలుగా మనం ఎక్కువగా వరి సాగు చేస్తూ ఉంటాం, మొక్కజొన్న చేస్తాము, అలాగే కూరగాయలు చేస్తాము, పెసర, మినుము ఇలాంటి పంటలను చేస్తుంటాం కదా. ఉదాహరణకి వరి తీసుకుంటే, వరిలో ఈ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల ఎక్కువగా పెరిగేటువంటి కీటకాలు ఏంటి?
8: వరిలో ఉష్ణోగ్రత ప్రభావం వల్ల కాండం తొలచి పురుగు, సుడిదోమ అనే ఈ రెండు పురుగులు కూడా ఉధృతంగా వ్యాపిస్తాయి. కాండం తొలచి పురుగు అనేది మనం చూస్తూ ఉంటాము దుంబు దశలో, అలాగే కంకి దశలో కూడా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది, ఎండిపోతూ ఉంటుంది, అలాగే తెల్ల కంకులు వస్తూ ఉంటాయి. సో దీని యొక్క ఉధృతి బాగా పెరిగిపోతుంది.
7: అంటే మామూలుగా ఉష్ణోగ్రతలు పెరగటం అంటే ఎంత పెరిగితే, అంటే సరాసరిగా ఎంత పెరిగితే మనకి పురుగు ఉధృతులు పెరుగుతాయి?
8: ప్రతి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినప్పుడల్లా కీటకాల సంతతి 1 నుంచి 5 తరాల వరకు పెరుగుతుంది.
7: సంతతులు పెరుగుతాయి?
8: సంతతులు పెరిగిపోతాయి.
7: మరి దాని ప్రభావం, మరి పురుగు ఎక్కువ అయింది కదా సంతతి,
8: సంతతి పెరగడం వల్ల పురుగు సంఖ్య ఎక్కువ అవుతుంది. సంఖ్య ఎక్కువ అవుతుంది అంటే సో దీని ప్రభావం పంట మీద పడుతుంది ఖచ్చితంగా.
7: అంతే కదా. మరి ఇప్పుడు అంటే ఈ ఉష్ణోగ్రతలు ఈ సీజన్లో ఎక్కువ ఉంటాయి, ఈ సీజన్లో తక్కువ ఉంటాయి ఉంటుంది కదా. మామూలుగానే రబీ సీజన్లో కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి, మామూలుగానే ఎక్కువ ఉంటాయి కదా.
8: మామూలుగా ఉంటాయి.
7: అది వేరు, సరాసరిగా ఒక ఉష్ణోగ్రత పెరగటం వేరు.

0: ఇప్పుడే మనం వింటున్నాము ఎల్నినో వాతావరణ ప్రభావం అని చెప్పుకుంటూ ఉన్నారు. సో ఎల్నినో అంటే వర్షాలు పడకపోవడం. సో ఈ వర్షాలు పడకపోవడం వల్ల ఏమవుతుందంటే నీటి ఎద్దడి అనేది బాగా పెరిగిపోతుంది. నీటి ఎద్దడి బాగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, మొక్కలకు సరైన నీటి మోతాదు ఉండదు,
1: అందదు.
0: సో నీళ్లు సరిగా అందలేదు అని అంటే మొక్క ప్రభావితం అవుతుంది. ఏ రకంగా అంటే అసలు దాని దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది, అలాగే దానికి ఉండాల్సిన రెసిస్టెన్స్ పవర్ అనేది ఉండదు.
1: నీరే జీవనాధారం కదా మొక్కకి,
0: మొక్క తట్టుకోలేదు, మొక్క పెరుగుదల చాలా ప్రభావితం అవుతుంది.
1: ఇబ్బంది పడుతుంది,
0: చాలా నీరసంగా ఉన్నట్టు. మొక్క నీరసంగా ఉన్నప్పుడు మిగతా ఈ పురుగులు అలాంటి కీటకాలు కానీ తెగుళ్ళు కానీ ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: అదే బలహీనంగా ఉన్న వాళ్ళకి రోగాలు ఎట్టయితే వస్తాయో మొక్కల్లో కూడా,
0: మొక్కల్లో కూడా వస్తాయి. సో మొక్కల్లో వస్తాయి కాబట్టి అలాంటప్పుడు ఈ పురుగులు అనేవి, పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఆశించి బాగా నష్టం కలిగించడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి.
1: మామూలుగా మనము బెట్ట ఎక్కువ వచ్చినప్పుడు సుడిదోమ ఎక్కువ వస్తాను మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఎల్నినో ప్రభావం మరి ఈసారి సుడిదోమ మీద ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉందా?
0: సుడిదోమ అనేది ఉక్కపోత వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాపిస్తూ ఉంటుంది. చలి తీవ్రత పెరిగిందనుకోండి, చల్లగా ఉన్నప్పుడు శీతల వాతావరణం అనేది ఈ పురుగు పెరుగుదలను నియంత్రిస్తుంది. కానీ ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడటం లేదు, పడలేనప్పుడు ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గితే మనకి సుడిదోమ రాకుండా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుడిదోమ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది ఇటువంటి ఉష్ణోగ్రత ఉండడం వల్ల.
1: కాబట్టి వరిలో సుడిదోమ ఒకటి, కాండందలు చెప్పురుగు ఒకటి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా మనం దాన్ని గమనించుకోవాలి. అలాగే మనము ఇంకా ఇతర పంటలు కానీ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆ పంటలో మరి ఏ కీటకాలు ఎక్కువ వస్తాయి ఒకసారి చెప్పండి.
0: వరి కాకుండా మొక్కజొన్నలో అయితే కత్తెర పురుగు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. అలాగే మిరప పంటలో అయితే తామర పురుగులు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. పత్తిలో గులాబీ రంగు పురుగు, అలాగే రసం పీల్చి పురుగులు, ముఖ్యంగా ఈ తెల్లదోమ కానీ పేనుబంక కానీ లేకపోతే పిండి నల్లి కానీ పచ్చదోమ, నల్లి, ఎర్ర నల్లి, తెల్ల నల్లి, ఇవన్నీ రావడానికి చాలా ఆస్కారం ఉంది.
1: అంటే ఈ రకరకాల పంటల్లో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ పంట ఆ పంట అని కాకుండా రసం పీల్చే పురుగులు అన్ని పెరుగుతాయి. ఇబ్బంది మనకి. ఈ మధ్యకాలంలో తెల్లదోమ, రుగోజు తెల్లదోమ అని అవి కూడా పెరుగుతాయా? ఏ తెల్లదోమ అని పెరుగుతుంది?
0: రుగోజు తెల్లదోమ అనేది ఎక్కువగా కొబ్బరిని ఆశిస్తుంది.
1: అవును,
0: రుగోజు అని కాకుండా ఈ తెల్లదోమ,
1: పత్తిలో వచ్చే తెల్లదోమ,
0: పత్తిలో వచ్చే తెల్లదోమ, అలాగే పచ్చదోమ, ఇవన్నీ కూడా ఈ రసం పీల్చే పురుగులన్నీ సో బాగా అధికంగా పెరగడానికి అవకాశం ఉంది. ఈ రసం పీల్చి పురుగులు ఎప్పుడైతే ఈ ఉక్కపోత వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే గాలిలో తేమ కూడా తగ్గినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇవి.
1: కాబట్టి మొత్తం మీద రకరకాల పంటల్లో రకరకాలైనటువంటి పురుగులు, మీరు చెప్పినటువంటి పురుగులు ఎక్కువగా పెరగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి మరి రైతులు ముందు జాగ్రత్త చర్యలు ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉందా?
0: ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటే ఇందులో ముఖ్యంగా స్టిక్కీ ట్రాప్స్ అనేవి, జిగురు పూసిన అట్టలు అనేవి ఉంటాయి. రసం పీల్చి పురుగుల్ని, ఉధృతిని మనం గమనించుకోవడానికి మన పంటలో అక్కడక్కడ పెట్టుకుంటే ఒక 10 నుంచి 15 వరకు పెట్టుకుంటే కనుక, సో అవి పురుగులు ఉన్నాయా లేదా అనేది మనం గమనించుకోవచ్చు. అతుక్కుని కూడా చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పురుగులు ఉధృతి ఎక్కువగా ఉందనేది మనకు తెలుస్తుంది కూడా. తెలిసినప్పుడు మనం కావాల్సిన చర్యలు తీసుకోవచ్చు.
1: ఇదొకటి. ఇంకా
0: పచ్చపురుగులు అయితే కనుక శనగ పచ్చపురుగు కానీ, లేదా పొగాకు లద్దె పురుగు, అలాగే ఇంకా ఏదైనా లార్వా దశలు ఏవైనా గమనించినట్లయితే ఇలాంటివన్నీ మనం గమనించడానికి
1: లింగాకర్షక ముట్టలు
0: పొలంలో ఎకరానికి అయితే 4 నుంచి 5 పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ ఉధృతిని మనం గమనించుకోవచ్చు.
1: కూరగాయలు ప్రత్యేకంగా మామూలుగా రసాయనాలు కొట్టకుండా ఉండాలా అనే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా, మరి ఈ ఉష్ణోగ్రతల ప్రభావం అనేది కూరగాయల మీద కూడా పడుతుంది, అలాగే కూరగాయల్లో వచ్చే పురుగు పుట్టల మీద కూడా పడుతుందా?
0: పడుతుంది సార్.
1: ముఖ్యంగా వేటి గురించి మనం జాగ్రత్త పడాలి కూరగాయల్లో?
0: కూరగాయల్లో, అన్ని కూరగాయల్లో కూడా ఈ పత్తిలో వచ్చిన రసం పీల్చి పురుగులు ఏవైతే ఉన్నాయో దాదాపు అన్ని రకాల రసం పీల్చి పురుగులు కూడా కూరగాయలను ఆశించే అవకాశం ఉంది.
1: అవును,
0: ఈ కూరగాయల్లో కూడా మనం జిగురు పూసిన అట్టలు పెట్టుకోవచ్చు. సో అలాగే ఏదైనా మనం రసం పీల్చి పురుగులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అటువంటి సమయంలో మనం కూడా జొన్న, మొక్కజొన్న లాంటివి పెంచుకుంటే
1: గనక
0: రక్షణగా పెంచుకుంటే గనక సో ఈ పురుగులు మన పొలంలోకి దాడి చేయకుండా చూసుకోవచ్చు.
1: ఇప్పుడు ఇన్ని రకాల పురుగు పుట్ర వస్తున్నాయి కదా, మరి ఎందుకు వస్తున్నాయి? బెట్ట ఎక్కువ వస్తే వస్తున్నాయి అంటున్నారు మీరు. మనం ఏదన్నా జాగ్రత్త పడి బెట్టను తగ్గించుకోవడానికి ఏదన్నా ప్రయత్నం చేస్తే, తడి రిచ్చుకోవడం కానీ లేకపోతే ఏదన్నా మనకి పాదిలో మనకి ఏదన్నా కప్పుకోవడం కానీ చేస్తే ఉపయోగం ఏమన్నా?
0: ఉపయోగం ఉంది.
1: పురుగు కూడా తగ్గింది?
0: ఉపయోగం ఉందండి, తగ్గుతుంది.
1: ఎట్లా?

0: మల్చ్ అవి వేసుకుంటే పొలంలో మిరప గాని ఏదైనా కూరగాయ పంటల్లో మనం మల్చ్ లాంటిది వేసుకుంటే గనక
1: ఆచ్ఛాదనం,
0: ఆచ్ఛాదన భూమి ఆచ్ఛాదన చేస్తే గనక భూమి తాలూకా ఉష్ణోగ్రత అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఆ బెట్ట పరిస్థితులు అనేవి ఉండవు కాబట్టి ఈ పురుగు తాలూకా
1: తాకిడి
0: తగ్గుతుంది.
1: అంటే అదిగాక మొక్క కూడా కొద్దిగా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి
0: తట్టుకుంటుంది.
1: మామూలుగా బెట్ట పరిస్థితులు వస్తే ఎర్రనల్లి ఎక్కువగా వస్తా అంటుంటారు చాలా పంటలు, నిజమేనా?
0: నిజమే సార్, ఎర్రనల్లి ఎక్కువగా వస్తుంది.
1: ఏ పంటలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటది? అది
0: బెండ అలాగే వంగ ఈ కూరగాయల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే మిరపలో కూడా మనకి నల్లి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ బెట్ట పరిస్థితుల వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చిగురు పూసిన అట్టలు అవి పెట్టుకుని మిగతా రసం పూచి పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చు. నల్లి అయితే గనక మనము కొన్ని ఎకారిసైడ్స్ అంటాము, ఈ నల్లిని నివారించే మందులను వాడి వాటిని తగ్గించుకోవచ్చు. అదే డైకోఫాల్ 5 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గనక సో ఈ పురుగు తాలూకా ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు.
1: ఇప్పుడు ఈ విగుడు కీటకాలే అలాగే మనకు సహాయం చేసేవి కూడా మిత్ర కీటకాలు ఉంటాయి కదా, అవి కూడా ఈ ఉష్ణోగ్రతలు ప్రభావితం అవుతాయా?
0: ప్రభావితం అవుతాయి సార్. ఇప్పుడు ఏమవుతుందంటే పురుగు ఏదైతే ఉందో దాని తాలూకా జీవిత చక్రం మారిపోతుంది. ఈ పురుగు మీద ఆధారపడి ఈ పరాన్నజీవులు అనేవి బతుకుతాయి కాబట్టి సో వాటి తాలూకా ఏదైతే దశ మీద ఈ పరాన్నజీవి ఆధారపడి బతుకుతుందో ఆ దశ తాలూకా జీవితకాలం ప్రమాణం, జీవిత ప్రమాణం తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఈ పరాన్నజీవి అనేది దాని మీద ఎప్పుడైతే తిందామని అనుకుంటుందో అప్పుడు అది ఆ దశ దాటి తర్వాత దశకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ పరాన్నజీవి అనేది దాని మీద దాడి చేయడానికి అవకాశం దొరకదు. అలా దొరకనప్పుడు ఆ పరాన్నజీవి అనేది బతకడానికి కూడా అవకాశం ఉండదు, అవి కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: మామూలుగా మనం అనుకున్నట్టుగా ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి ఉష్ణోగ్రత పాటు పెరిగిద్ది అనుకుంటున్నాం కదా, అట్లాగే మనకు మేలు చేసేటువంటి పురుగులు కొన్ని ఉష్ణోగ్రత పెరగడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా?
0: మనము తయారు చేసి ఉష్ణోగ్రతను తట్టుకునే బదనికలను మనం విడుదల చేయొచ్చు. ఉష్ణోగ్రతను తట్టుకునే పరాన్నజీవులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు అనకాపల్లి వారు తయారు చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఇవి దొరుకుతాయి కాబట్టి మనం అక్కడ నుంచి టెంపరేచర్ టాలరెంట్ అంటారు ఈ యొక్క
1: మిత్ర పురుగులు
0: ట్రైకోగ్రామా, టెంపరేచర్ టాలరెంట్ ట్రైకోగ్రామా అని దొరుకుతుంది. ట్రైకోగ్రామా బదనికల్లో మనం వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి మన పొలంలో విడుదల చేసుకోవచ్చు.
1: ఏది గుడ్డు దశలో నాశనం చేసేటువంటి మిత్ర పురుగు?
0: గుడ్డు దశలో నాశనం చేసే మిత్ర పురుగు ట్రైకోగ్రామా, దాన్ని మనం విడుదల చేయొచ్చు.
1: ఇప్పుడు మామూలుగా రైస్ సోదరులు మరి మందులు కొడతా ఉంటారు, రకరకాల మందులు కొడతాం. ఈ మందులు కొట్టేటప్పుడు మరి వాటిలో భాగంగా జీవనియంత్రణ మందులు కూడా కొడతా ఉంటారు, వాటి ప్రభావం ఏదన్నా తేడా వస్తుందా కీటకాల నియంత్రణలో?
0: జీవ నియంత్రణ మందులు అనేవి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అవి వినాశనం అయిపోతాయి, నిర్వీర్యం అయిపోతాయి అవి. అందుకని మనం మామూలుగా చెప్పేటప్పుడు కూడా చల్లని వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే మీరు పిచికారీ
1: చేసుకోండి చెప్తాం.
0: సో ఇలాగ NPV ద్రావణాలు ఏమైనా పిచికారీ చేసేటప్పుడు బెల్లం ఇలాంటివన్నీ కొంచెం కలిపినప్పుడు అయితే కొంచెం అంటుకుంటాయి, మొక్కకు అతుక్కుని ఉంటాయి, అలాగే తొందరగా నిర్వీర్యం అయిపోకుండా ఉంటాయి. కాబట్టి అలాంటివి కలుపుకొని మనము పిచికారీ చేసుకుంటే కొంతవరకు అవి మన పంట పైన నిలిచేటట్టు మనం చూసుకోవచ్చు.
1: శ్రీ సంజయ్ గారు, మొత్తం మీద ఇలాంటి పరిస్థితిని రైస్ సోదరులు ఎదుర్కోవాలి, మరి ఏం చేయాలి, వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి, వాళ్ళకి ఒక ప్రణాళిక ఏమైనా చెప్తారు మీరు?
0: ముఖ్యంగా రైతులు ఈ ఉష్ణోగ్రత మార్పుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. సో కీటకాలని ప్రత్యేకంగా రకరకాల కీటకాలు ఉంటాయి, ఈ కీటకాలన్నింటినీ కూడా వాళ్ళు గుర్తించుకోవాలి. సో ఏ కీటకం ఎలా ఉంటుంది, ఏ దశలో ఆశిస్తుంది, రసం పీల్చి పురుగులు ఎలా ఉంటాయి, లేకపోతే లద్దె పురుగులు అనేవి ఎలా ఉంటాయి,
1: వాటి జీవచక్రాన్ని చదవాలి తెలుసుకోవాలి
0: పైరులో ఏ దశలో ఆశిస్తాయి, ప్రదేశాన్ని ఆశిస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రైతులు. అలాగే క్రమం తప్పకుండా వాళ్ళు పొలానికి వెళ్ళి చూసుకుంటూ ఉండాలి. అలాగే మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ట్రాప్స్, వాటిని జిగురు పూసిన అట్టలు ఇలాంటివి, అలాగే ఫెరమోన్ ట్రాప్స్, లింగాకర్షక బుట్టలు అంటారు. సో వీటన్నింటినీ కూడా వాళ్ళు వాడుకుంటే కనుక చాలా వరకు ముందుగానే పురుగుని గమనించుకోవచ్చు. పురుగు ఉంది అని మనకు తెలిస్తే వేరే ఏదైనా జీవ నియంత్రణ పద్ధతులు కానీ, లేకపోతే మనం వాడే పురుగు మందులు కానీ ఏవైనా కూడా సో మనం సో ఉపయోగించవచ్చు. సో ఇవన్నీ కూడా సరైన పద్ధతిలో కూడా వాడాల్సిన అవసరం ఉంది. అలాగే ఉపయోగకరమైన కీటకాలు ఏవైతే ఉంటాయో, మిత్ర కీటకాలు అంటాము వాటన్నింటినీ, పరాన్నజీవులు, అలాగే సాలిపురుగులు, వీటన్నింటినీ మిరిన్ బగ్స్ అంటాము, వీటన్నింటినీ కూడా సో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పురుగు మందులు ఏవైతే మనం వాడుతూ ఉంటామో వాటన్నింటినీ కూడా సిఫార్సులోనే వాడాల్సిన అవసరం ఉంది. సో ఒకవేళ

0: ఏదైనా వాళ్ళకి సంబంధించి ఈ విషయాల్లో ఏవైనా వాళ్ళు వాడేటప్పుడు వాళ్ళ యొక్క పొలంలో అనుమానం ఏమైనా ఉంటే కనుక దగ్గరలో ఉన్న నిపుణుల్ని వాళ్ళని వ్యవసాయ శాస్త్ర నిపుణుల్ని వాళ్ళని అధికారులను కానీ సంప్రదిస్తే కనుక చాలా వరకు సో పొలంలో దిగుబడులు తగ్గకుండా పురుగులను నియంత్రించుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: ముఖ్యంగా మనం సాగు చేసేటువంటి ప్రధానమైనటువంటి పంటలు మరి ఈ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల మరి రైతులు ప్రభావితం కాబోయేటువంటి అంశాల్లో ఈ ఏ కీటకం గురించి ముఖ్యంగా ఈసారి జాగ్రత్త తీసుకుంటే రైతు సోదరులు జాగ్రత్త పడచ్చు?
0: వరిలో అయితే కనుక సుడిదోమ అనేది చాలా ఎక్కువగా వస్తుంది సార్. ఈ ఉపపద వాతావరణం మనం అనుకున్నట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సుడిదోమ ఎక్కువగా ఉంటుంది, దీని యొక్క సాంద్రత బాగా పెరుగుతుంది, జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే పత్తిలో కూడా గులాబీ రంగు పురుగు, రసం పీల్చి పురుగులు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మొక్కజొన్నలో కత్తిరి పురుగు అనేది చాలా ఎక్కువగా
1: వస్తుంది, ఇబ్బంది పెట్టింది,
0: అది కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఈ కూరగాయ పంటల్లో కూడా రసం పీల్చి పురుగులు, అలాగే నల్లి
1: రసం పీల్చే పురుగులతో వైరస్ తెగులు కూడా వస్తుంటాయి
0: వైరస్ అనేది చాలా వైరస్ ఒక మొక్కకు వైరస్ సోకినా కూడా మిగతా అన్ని మొక్కలకి పాకే అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే నియంత్రించుకోవాలి కూడా వెంటనే. ముఖ్యంగా సుడిదోమకి మనం ఏం చేయాలంటే ఈ కాలిబాట్లు అనేవి మాత్రం మర్చిపోకుండా చేయాల్సిన అవసరం
1: ఉంది.
0: ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల కాలిబాట్లు అనేవి సో మన వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ మన యూనివర్సిటీ వాళ్ళు కానీ రికమెండ్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకుంటే కనుక గాలి ప్రసరణ బాగుంటుంది. గాలి బాగా ప్రసరించినప్పుడు ఆ వేడి అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది, తగ్గినప్పుడు సో పురుగు ఉధృతి కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒకటే కాకుండా ఈ కాలిబాటలు తీసుకోవడం వల్ల రైతులు అనేవాళ్ళు వాళ్ళు చేసుకునే పురుగు మందులు వేసుకోవాలన్నా కానీ లేకపోతే ఎరువులు వేసుకోవాలన్నా కానీ వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ కాలిబాటలు తీయాలని నేను వాళ్ళని
1: కోరుతున్నాను. ఇక పంటల్లో ఏ దశల్లో ముఖ్యంగా మనము పూత దశ అంటారు, అలాగే కాయ ఏర్పడే దశ ఇట్లాంటి దశలు ఉంటాయి కదా, ఏ దశల్లో మనము ఈ ఉష్ణోగ్రత ప్రభావం ఎలాంటి దశల్లో ముఖ్యంగా గమనించుకోవాలి పంటని?
0: పంట బాగా పెరిగే దశ అంటే పూత దశ, కాత దశ అన్ని దశల్లో కూడా ఇది చాలా ప్రభావితం చూపిస్తుంది. ముఖ్యంగా పూత దశలో మనం జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక పూత రాలిపోతుంది, పూత పిందే రాలిపోతే కనుక మనకి తర్వాత వచ్చే కాయ కానీ లేకపోతే దిగుబడి ఏది కూడా తగ్గిపోతుంది, కాబట్టి మనం ఆ దశలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: శ్రీ సంజయ్ గారు, మీరు చెప్పినట్టుగా ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది కీటకాల మీద, ముఖ్యంగా కొన్ని రకాల కీటకాల మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది, అది కూడా వివిధ పంటల్లో వివిధ రకాలైనటువంటి పురుగులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మీరు చెప్పినట్టుగా వరిలో కాండందల్చే పురుగు, సుడిదోమ, అలాగే మొక్కజొన్నలో కత్తెర పురుగు, అన్ని పంటల్లో రసం పీల్చే పురుగులు ఇవన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉందనేది ఈసారి తెలుస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలతోటి రైతు సోదరులు సిద్ధంగా ఉంటారని మీ సలహాలతోటి వాళ్ళు మరి ముందు నుంచి అన్ని రకాల ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టి వాళ్ళ పంటలను కాపాడుకుంటారని ఆశిద్దామండి. మంచి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు, నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు
3: కొబ్బరి మొక్కలు చూసావా? 2-3 అయితే ఎట్లున్నాయో తెలుసా?
2: ఏమైంది?
3: ముందేమో అనంట పంకగారిందంట, తర్వాతేమో నీ ఆకులన్నీ పోయి అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు, పెన్సిల్ లాగా ఉందప్పన్న. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం పోద్దిగా అప్పన్నా.
2: ఓహో, అదేలే, మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంక కారు ఉంటది.
3: కారిందంట?
2: అది గానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ కనుక కలిపినట్లయితే కనీసం రోగం రానాటికి రాకుండా చూసుకోవచ్చు.
3: అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం.
2: ఇప్పుడు జానపద గీతం వింటారు.

ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయ విధానంలో పురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా వరి పంటలో కాండం తొలిచే పురుగు యాజమాన్యం గురించి. నారు కొండలను త్రుంచి నాటుకోవడం వల్ల కాండం తొలిచే పురుగు యొక్క గుడ్ల సముదాయాన్ని నాశనం చేయవచ్చు. అధికంగా ఉన్న నారు నేలలో కలిపేయాలి. పంట అవశేషాలను తొలగించి శుభ్రమైన సాగు చేపట్టాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు ఉనికిని ఉద్ధృతిని తెలుసుకోవచ్చు. 8 లింగాకర్షక బుట్టలు వాడి పురుగులను నివారించవచ్చు. ప్రతి 25 నుండి 30 రోజుల వ్యవధిలో ల్యూర్లు మార్చుకోవాలి. సామూహికంగా చర్యలు చేపట్టి కీటకాల సంతానాభివృద్ధికి ఆటంకం కలిగించాలి. చిరుపొట్ట దశ నుండి గింజ గట్టి పడే వరకు ఎకరానికి 40 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డు పరాణ జీవిని ఎకరానికి 40,000 గుడ్ల సముదాయం 3 దఫాలుగా నాటిన 30 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకున్నట్లయితే కాండం తొలిచే పురుగును నివారించుకోవచ్చు. ఆకుముడత పురుగు ఉన్నట్లయితే ట్రైకోగ్రామా కిలోనిస్ అనే గుడ్డు పరాణజీవిని ఎకరానికి 40,000 గుడ్ల సముదాయాన్ని 3 దఫాలుగా నాటిన 130 రోజుల నుండి పొలంలో విడుదల చేయాలి. బాసిల్లస్ తురంజియన్సిస్ లీటర్ నీటికి 2 గ్రాములు లేదా 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి నాటిన 30 నుండి 40 రోజుల మధ్య పిచికారీ చేయాలి. 5% వేపగింజ కషాయాన్ని లేదా వేప నూనె లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకొని నాటిన 10 నుండి 20 రోజులకు పిచికారీ చేయాలి. సుడిదోమ గనక వరి పొలంలో ఆశించినట్లయితే దోమపోటు నివారణకు కాలిబాటలు తీయడం, తడి పొడి వాతావరణాన్ని చేయడం చేసుకోవాలి. మెటారైజియం ఎనైసోప్లియే 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి లేదా బవేరియా బాసియాన్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సుడిదోమను తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, నంద్యాల సోన, నెల్లూరు సిరి, బావపురి సన్నాలు, కృష్ణవేణి, మారుటేరు సాంబ, పుష్యమి, విజేత, బాపట్ల మసూరి, పార్దీవ మొదలైన రకాలు సాగు చేసుకోవాలి. కంకినల్లి, ఉల్లికోడు, కంపునల్లి వంటి వాటి నివారణకు వేప సంబంధిత మందులైన అజాడిరన్ 3000 PPM ఎకరానికి 600 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక రాగి పంటలో పురుగుల యాజమాన్యం గురించి ఒకసారి చూద్దాం. కాండం తొలిచే పురుగు నివారణకు పంట అవశేషాలు భూమిలో ఉన్న లార్వా మరియు కోశస్థ దశలను లోతు దుక్కుల ద్వారా నిర్మూలించాలి. తొలకర సమయంలో విత్తుకోవాలి. పురుగు ఆశించడం వల్ల చనిపోయిన మువ్వు పీకి నాశనం చేయాలి. ధాన్యం జాతి పంటలు కాకుండా మిగతా పంటలతో అంతర పంటలు వెయ్యాలి. ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్డు పరాణజీవి 20,000 గుడ్లు ఎకరానికి నాటిన 30 రోజుల నుండి వారం వ్యవధిలో 3 సార్లు విడుదల చేయాలి. లింగాకర్షక బుట్టలు ఎకరాకు 10 పెట్టి రెక్కల పురుగును నియంత్రించుకోవాలి. పేనుబంక ఉన్నట్లయితే 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె లేదా ఏదైనా వేప ఉత్పత్తులు 15,000 PPM లేదా 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకు తినే పురుగు ఆర్మీ వార్మ్ వీటి నివారణకు గట్లపై కలుపును నియంత్రించాలి. వేసవి దుక్కుల ద్వారా కోశస్థ దశలను నాశనం చేయాలి. పొలం చుట్టూ కందకం త్రవ్వడం, నీటితో నింపడం ద్వారా ఒక పొలం నుండి ఇంకో పొలంకు వలస వెళ్లకుండా చేయవచ్చు.

0: పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి.
1: పొటాష్ ఎరువులను వాడుకుందాం, మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం. వరి పొలాన్ని అడపాదడపా ఆరబెడదాం, సుడిదోమ ఉధృతిని నియంత్రిద్దాం. విత్తన శుద్ధిని పాటిద్దాం, పంటను తొలి దశలో ఆశించే చీడపీడలను అరికడదాం.
2: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: మీరు ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇప్పుడు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా రాక్షసుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన వేటూరు సుందరరామ్మూర్తి.

తర్వాత కిరాయి కోటిగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ్ పాట వింటారు. రచన వేటూరి సుందరరామ్మూర్తి.

చివరగా ప్రేమికుల రోజు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత జూనియర్ పాడిన పాట వింటారు. రచన శివగణేష్.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి 9:30 వినవచ్చు. మరికొద్దిసేపట్లో తిరుమల సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై శ్రీవారి విహరణ వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ మరియు డాక్టర్ రామకృష్ణ సాయి శాస్త్రి సాయిబాబా ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి నిర్మల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ గరుడ వాహనారూఢాయ నమః. శుభ సాయం. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం వెంకటగిరి శిఖరాల మీద ఉన్నటువంటి వెంకటగిరి శిఖర శిరోమణి అని చక్కగా చెప్పుకునేటువంటి స్వామివారు ఈ చక్కని సాయంకాల సమయంలో హైందవ సమయాన్ని అనుసరించి 34:56 విఘడియల ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8:01 అదిగో స్వామివారు

వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్షంలో నవమి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి మూలా నక్షత్రయుక్తమైనటువంటి శనివారం నాటి సాయంకాలం అద్భుతంగా గరుడవాహన రూఢుగా స్వామివారు ప్రత్యక్షమై సమస్తమైనటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాలలోనికి శబ్దస్వరూపంతో ప్రవేశించేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. అదిగో దేవదేవుడిని చక్కగా తన యొక్క రెండు రెక్కల మధ్యలో పట్టుకొని పొదివి పట్టుకొని ఎంతో సంతోషంతో భక్తుల దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఆ గరుత్మంతుని యొక్క దివ్య స్వరూపాన్ని భక్తులందరూ కూడా దర్శిస్తూ ఎంతో గొప్పగా భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని తాము దర్శిస్తూ ఇక్కడ ఆ భగవాను సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2026వ సంవత్సరం చక్కగా ఈ భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి అనుస్యూతంగా వచ్చేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. సాలు అంటే సంవత్సరం అని అర్థం, కట్టు అంటే నియమము అని అర్థం. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఎక్కడైతే ఈ భాద్రపద మాసంలో చక్కగా వస్తుందో కన్యామాసం అంటారు. అటువంటి ఆ సమయంలో జరిగేటువంటి ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు వస్తాయి. వచ్చేటువంటి నెలలో అధిక మాసం రావడం చేత మరలా కూడా బ్రహ్మోత్సవాలు రావడం జరుగుతుంది. ఇక్కడ నవాహిక బ్రహ్మోత్సవాలు 9 దినాలు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈనాడు 5వ దినం రాత్రి ఈ గరుడ జరిగేటువంటి గరుడోత్సవం చాలా ముఖ్యమైనదిగా ప్రథమ గణ్యమైనదిగా చెబుతూ ఉంటారు. వేదాత్మా విహగేశ్వర అని చాలా గొప్పదైన సూక్తిని అనుసరించి ఆయన గరుత్మంతుడు వేదస్వరూపుడు. వైదికములైనటువంటి సామగానం ఆ సామవేదానికి సంబంధించిన రథంతర సామమని ఒక శాఖ, బృహత్ సామమని ఒక శాఖ, ఈ రెండు శాఖలే రెండు రెక్కలుగా కలిగినటువంటి వాడే స్వామిని తన రెక్కల మధ్యలో పురిగి పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుడిని చక్కగా తీసుకొని వస్తూ ఉన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం అనేటువంటి 5 విభాగాలుగా ఉంది కాబట్టి ఈ సమస్తమైనటువంటి వేదాత్మ వేదములకంతా కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు మహానుభావుడు ఆ గరుత్మంతుడు. కాబట్టి అటువంటి ఆయన్ను వేదాత్మ విహగేశ్వర అని చెప్పడంలో ఎంతో ఆ సబబు ఉంటుంది. కాబట్టి స్వయంగా సుప్రభాతంలో ఆ అన్నంగరాచార్య స్వామి వారు కీర్తిస్తారు, శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని. 7 కొండలలో గరుడాచలం, గరుడ పర్వతం కూడా ఒకటి. కాబట్టి ఆ అటువంటి గరుడాచలం మనం తిరుమలకు వచ్చేటప్పుడు చూడవచ్చు, అలిపిరి రోడ్డులో వచ్చేటప్పుడు వినాయకుడి గుడికి సమీపంలో ఎగువగా గరుడ పక్షి ఆకారంలో మనకు చక్కగా తిరుమల కొండ కనబడుతుంది. కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలవయుగే అని పెద్దల మాట. త్రేతాయుగంలో గరుడాద్రి అనేటువంటి పేరు ప్రధానంగా ఉండేదని వామన పురాణం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా విష్ణుదేవుడిని చక్కగా ఆరాధించేటువంటి విధానంలో వైకుంఠంలో ఉండేటువంటి వెంకటమనేటువంటి క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుడి యొక్క ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమి మీదకి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు చక్కగా కలిగిందని మార్కండేయ పురాణం చెబుతుంది. అందుకనే వైకుంఠలోకాద్ గరుడేన విష్ణోః క్రీడా

0: సచరాచలహా. కాబట్టి భక్తుడికి చక్కగా సలహా ఇస్తూ నీ అభీష్ట సిద్ధి కోసం శ్రీనివాసుడి నిలయమైనటువంటి వెంకటాచల పర్వతానికి వెళ్ళమని ఋగ్వేదం చక్కగా భక్తులకు సలహా ఇస్తుంది. కాబట్టి గరుడాచలం శేషాచలానికి నామాంతరం, కాబట్టి గరుడు వేదస్వరూపుడు. అటువంటి అనేక విశేషాలు మనం చక్కగా మరొక వ్యాఖ్యాత గారైనటువంటి సాక్షాత్ సాయిబాబు గారి యొక్క మాటల్లో మనం చక్కగా తెలుసుకుందాం. అందుకోండి సాయిబాబు గారు.
1: గరుడాద్రివాస గోవింద గోవింద, తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో నిండిపోయి అత్యంత ఆనందంగా భక్తులంతా గోవిందనామ స్మరణలతో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళాకారుల బృందాల యొక్క విశిష్టమైనటువంటి కళా ప్రదర్శనలతో అందమైన ఆ గోదాపిరాట్టి సమర్పించినటువంటి పుష్పమాలిక ధారి అయి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈనాడు తనకు అత్యంత ప్రియతములైనటువంటి గరుత్మంతుడి మీద అధిరోహించి ఇందాక వారు చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడు ఆయన వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ స్వరూపమని మనకు గుర్తుకు వస్తూ ఉంటోంది ఈ సన్నివేశం ద్వారా. కలియుగ ప్రత్యక్ష దైవంగా కామితార్థ ప్రజలుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆయన దివ్య వైభవం ఇది గరుడాద్రి అని గరుడ గమన స్వరూపుడైనటువంటి పెరియ సిరివడి అని సంప్రదాయవేత్తలు పేర్కొంటూ ఉండేటువంటిది. ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనాడు ఈ గరుడ సేవని చాలా విశిష్టంగా నిర్వహిస్తూ ఎక్కడ చూసినప్పటికీ కూడా పుష్ప సోయగాలతో విద్యుత్కాంతులతో ఇదేనా వైకుంఠం ఇదే వైకుంఠం అని సూచిస్తూ ఉన్నట్లుగా ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషోత్తముడు ఆ వెంకటపతి ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని భక్తులకు అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఆకాశవాణి కేంద్రం వారు. స్వామి ఎలాంటి స్వరూపుడు? శ్రీ వినత కుమారుడు ప్రసిద్ధగతిని పరిచర్య సల్పగా పావన శంఖ చక్రముల పారరుతులు ప్రకటింపచేయగా శ్రీవర భక్త కోటిని పరీక్షల సల్పి సమాదరింతువే నీ విభవమ్ములెన్నలగునే కరుణాలయ వెంకటేశ్వర. మద్దూరి రామ్మూర్తి గారు అద్భుతంగా స్వామి వైభవాన్ని చెప్తారు. స్వామికి ప్రియతముడు గరుత్మంతుడు. ఇందాక మన ప్రశాంత్ శర్మ గారు చెప్పారు చక్కగా చెయ్యగా పాదుకలుగా స్వామి ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఎలాగ కావాలంటే అలాగ తనను తాను మలచుకొని స్వామి సేవ కైంకర్యాలు చేయటానికి సదా సన్నద్ధంగా ఉంటాడు గరుత్మంతుడు. మనం తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య సాన్నిధ్యంలో చూస్తే ఒక కాలు ముందుకు నిలిపి మరొక కాలు వెనకకు సాచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అంజలి ముద్రలో నిలిచి అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని ఆ స్వామి యొక్క రెండు చేతులు ఆ గరుత్మంతుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది ఒక ముద్ర అన్నారు. ముదం ద్రావయతీతి ముద్ర అంటే పరమాత్మను సంతోషింపజేస్తోందిట, అందువల్లనే అంజలి ముద్రతో ఉంటాడు. ఆయనే ఇప్పుడు రెండు చేతులు చాచి స్వామివారి మృదుమధురమైన అరుణారుణ కాంతులతో విరాజిల్లేటువంటి ఆ పాదపద్మాలను చేతులతో ధరించే ఎంత అద్భుతం అంటే మనం కూడా పరమాత్మను ఎప్పుడూ కూడా హృదయంలో ధరించాలి, ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ స్వరూపం ఎలాగ తెలుస్తోంది? జ్ఞానం చేత తెలుస్తోంది. స్వామికి ప్రియతముడు అని చెప్పుకున్నాం కదా, ఆయనకు రెండు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు కర్మ భక్తి అనే రెక్కలతో కూడినటువంటి

0: కాబట్టి ఆ జ్ఞానమే మూర్తీభవిస్తే గరుత్మంతుడు అన్నారు. ఆ గరుత్మంతుడి మీద ఎవరున్నారు? శ్రీనివాసులు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చేతిని క్రిందకు చూపిస్తున్నాడు, మరొక చేతిని ఆ మోకాళ్లకు స్పృశింపజేస్తూ ఉన్నాడు. మరి ఏం సందేశం ఇస్తున్నాడు ఈయన అంటే, మహానుభావులు చక్కగా చెప్పారు, మత్పాదవు శరణం వ్రజేతి చరణవు సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయాసాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అంటారు. మనం టీటీడీ పంచాంగాల్లో లోపల ఈ శ్లోకం ఉంటుంది, ప్రతిరోజు చదువుకుంటే ఎంతో విశేషం. ఏమిటా స్వామి యొక్క వైభవాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు వేదాంతం జగన్నాథాచార్య స్వామి వారు. ఆయన ఏమన్నారు అంటే, రోగల పురాణాలలో అభివ్యక్తమైన భావమే అది మార్కండేయ అది మహర్షాదులు చెప్పారు. ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో, శరణాగతి చేస్తారో, అలాంటి వారికి జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం ఈ సంసారం అనేటువంటి సముద్రం, సామాన్యంగా సముద్రంలో పడితే మునిగిపోవటమే కానీ ఇక్కడ భగవత్ పాదాలనేటువంటి వాటిని పట్టుకుంటే మత్పాదవు శరణం రజేతి చరణవు సంసార సింధుస్తదా జ్ఞానం సంస్పృశతీతి అంటే మోకాలిలోకే వస్తోందిట ఆయన పాదాలను పట్టుకుంటే. ఇది సూచిస్తూ ఉన్నారు ఆయన. ఇతర అవతారాలన్నిటిలో ఏ అద్భుతమైనటువంటి అభయ ప్రదానం చేశాడో దాన్ని సూచిస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మనకు అనేకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం గ్రహిద్దాం. ఇప్పుడు మన ప్రశాంత్ శర్మ గారు మరికొన్ని విశేషాలను వివరిస్తారు. ఆ దివ్య వైభవాన్ని శ్రవణం చేసి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. గరుడాద్రివాస గోవింద గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అదిగో అద్భుతమైనటువంటి గరుత్మంతుని రెక్కల మధ్య అన్ని వైపుల నుంచి దివిటీలు వెలుగుతూ ఉండగా రాజరిక వైభవాన్ని చక్కగా చూపిస్తూ శక్యోపచార భక్త్యోపచార రాజోపచార విశేషాలను స్వీకరిస్తూ అదిగో అందమైనటువంటి వెంకటాద్రి నాయకుడు కదిలి వస్తున్నటువంటి కమనీయ రమణీయ క్షణాలు. స్వామివారు ఈరోజు తన యొక్క పరమభక్తురాలైనటువంటి గోదాదేవి అందించిన సువాసనతో కూడిన పుష్పమాలలు ధరించి చిరునవ్వులతో మహాసంతోషంగా కదిలి వస్తున్నాడు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాల లక్ష్మీ సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. వెంకట నాయకుడంటే చాలా మక్కువండి ప్రజలకు, కాబట్టే శతాబ్దాల తరబడి ఎవరినైతే చూడాలని అనేక కష్టాలనంతా కూడా ఓర్చుకొని వస్తున్నారో అటువంటి స్వామి ఇదిగో ఇప్పుడిక్కడ కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు చూడండి అంటారు. గోదాదేవి సమర్పించినటువంటి అత్యంత పరిమళభరితమైన పుష్పమాలలు ధరించి మకర కంఠి లక్ష్మీహారంతో సువర్ణ సహస్రనామ మాలికను ధరించి ఉన్నాడు స్వామి. గరుడుని మీద ఆసీనుడై దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సకల శుభాలను కలిగిస్తారు. ఆకాశవాణి శ్రోతల యొక్క హృదయాలలోకి శబ్దరూపంగా తాను దిగి వచ్చినటువంటి మహాత్ముడు. ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమంతో విశ్వాన్ని నడపడమే కాదు, చాలా గొప్పదైన ప్రేమతో భక్తులను అక్కున చేర్చుకుంటాడని అంటారు. స్వయంగా అన్నమాచార్య స్వామివారు ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులను ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటారు. నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి సతులు సుతులు పరిసరులు బంధవులు హితులు కొలువగా ఇందరు

0: శత సహస్ర యోజన వాసులను వ్రతములతోడని వత్తురు కదలి నానా దిక్కుల నరులల్లా వానలలోని వత్తురు కదలి. స్వామివారి యొక్క దర్శనాన్ని చూడాలి చెయ్యాలి అనుకొని వచ్చేటువంటి భక్తుల యొక్క స్వభావాలను ఎంతో చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ముడుపులు జాళలు మొగితల మూటలు కడలేని ధనము కాంతలను కడుమంచి మణులు కరులు తురగములు వడిగొని వెలగుచు వత్తురు కదలి నానా దిక్కుల నరులల్లా వనలలోనే వత్తురు కదలి. ఆ దేవదేవుడి యొక్క దివ్య వైభవాన్ని తాము కళ్ళారా చూడాలని, ఆ మహనీయుణ్ణి దర్శించాలని ఎంతో ఆశతో ఆయన నా యొక్క అనుగ్రహంతో తమ మనస్సులో ఉండేటువంటి కోరికలంతా కూడా పూర్తి చేసుకోవాలని చాలా గొప్పదైనటువంటి ఆశలతో వస్తారు అని ఆ భక్తుల యొక్క భావాలను చాలా చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. అందుకనే అయ్యా, మిమ్మల్ని మేము వదలము, మీ యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ వర్షపాతమే మా జన్మలకు ఏడుగడ అంటారు భక్తులు. శ్రీధరాధినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాజ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుడిని మేము నిరంతరం కొలుస్తాం, కలుస్తాం, పిలుస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన యొక్క అద్భుతమైన కరుణాకటాక్షాలలోనే మా జన్మను ధన్యం చేసుకుందామని ఆయన్ని ఎప్పుడూ కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. అటువంటి అద్భుతమైన భక్తుల యొక్క సందోహం ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వచ్చి అదిగో ఇప్పుడు ఈ క్షణంలో అన్ని విధాలుగా కూడా భక్తులు గోవిందనామ స్మరణపూర్వకంగా స్వామిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తూ తమ జన్మ ధన్యమైందని తరిస్తున్నారు. అయ్యా సాయిబాబు గారు, మీరు అందుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: అత్యంత ఆనందదాయకంగా మనమంతా ఇప్పటిదాకా చక్కగాని శ్రవణం చేశాం. నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది అదే అంటే బాగా వినడం. ఆ తర్వాత వస్తుంది కీర్తనం. 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు అందించారు స్వామి అనుగ్రహంతో. 500,000 కీర్తనలు అందించారు పురంధరదాసు. 24,000 కీర్తనలు త్యాగరాజస్వామి. ఎంతంత అద్భుతమండి పరమాత్మని కీర్తన చేయడం. అది మాకు చేత కాదంటారా, స్మరణ చేయమన్నాడు. గోవిందనామస్మరణం స్మరణాదిష్టవర్షుణ భవాబ్ధితానం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీట కుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకటశైల నాయకం. మహానుభావులు చక్కగా సమ్యక్ కీర్తనం సంకీర్తనం బాగుగా కీర్తన చేయడం. ఎవరిని కీర్తించాలి? భగవాను. ఆయన నామ రూప లీలా గుణధామ విశేష వైభవాలని మనం కీర్తిస్తే ఏమవుతుంది? నోరు పవిత్రమవుతుంది. నోటి ద్వారా మనం రెండు పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడటం చేస్తూ ఉంటాం, ఇంకా ఏం చేస్తాం? తినటం చేస్తాం. ఈ రెండింటినీ పవిత్రీకృతం చేసుకోవాలి అని పెద్దలు భగవదారాధన చేసి ఆ భగవన్ నివేదితమైనటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ప్రసాదం అంటే అనుగ్రహం అని. రెండవది కీర్తనం, ఆ భగవంతుని యొక్క నామరూప గుణ కీర్తన. మనకు కీర్తన చేయడం పాడటం రాదండి అని అంటారా? నామం చేయమన్నాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. ఇక్కడ ఈనాడు ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, అరుణాచల ప్రదేశ్ నుంచి, ఇలాగ దక్షిణ భారతదేశంలో కేరళ, ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి వారి వారి ప్రదేశాలకు ప్రాంతాలకు సంబంధించిన భగవంతుని యొక్క దివ్య నామరూప గుణకీర్తనలు చేసేటువంటి కళా బృందాలు ఈనాడు తండోపతండాలుగా, బృందాలు బృందాలుగా ఈ భక్త జనానీకాన్ని చక్కగా అలరింపజేస్తూ స్వామి వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనం అది చేయ

0: చేయలేము అనంటే మనం ఉన్న చోటనే గోవిందనామస్మరణ చేసినా భగవానుడికి దూరం కాదు, మనకు దూరం అయితే అవ్వచ్చు, తిరుమలకు మన ప్రాంతం దూరం అయితే అవ్వచ్చు, కానీ భగవంతుడికేమి దూరం కాదు. భక్త్యా భగవంతం జ్ఞేయం, భగవంతుణ్ణి భక్తుడు భక్తి ద్వారా తెలుసుకుంటాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరిత్యభిధీయతే అంటాడు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాద నారదాదులలో ప్రహ్లాదుడికి గురువుగారైనటువంటి నారద మహర్షి. పరమ ప్రేమ రూపమైనటువంటిది ఆ భక్తి, ఆ పరమాత్మ మీద కలిగేటువంటి ప్రేమకు ఆ భక్తి భావం ఎలాగ ఉంటుంది, వ్యక్తం అవుతూ ఉంటుంది, అర్చన ద్వారా అవుతోంది. పాదసేవనం అర్చనం, మనకు తెలిసిన భగవంతుని యొక్క నామాలు చదువుకొని ప్రతినిత్యము కూడా స్వామి ఆ చిత్రపటం దగ్గరైనా రెండు పుష్పాలు వేసి మనం తినే ఆహారాన్ని ఆయనకు చూపించి ఆయన స్వీకరించినట్లుగా చేతితో తీసుకున్నట్లుగా భావన చేసి తత్ప్రసాదంగా ఆయన భుక్త శేషాన్ని ఆయన తినగా మిగిలిన దాన్ని మనం తింటున్నామనే భావన చేస్తే ఆ తీసుకునే ఆహారం ప్రసాదం అవుతుంది. అలాగా ఆయనకు మనం ఏ వస్తువు అయినా సరే తీసుకొని ఆయనకు సమర్పించి తచ్చేషంగా స్వీకరిస్తే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాము అనేటువంటి ఒక చిత్త నైర్మల్యం కలుగుతుంది, నిర్మలత్వం కలుగుతుంది. మనం చేసే పనిని ఏదైనా భగవంతుడికి సేవ అనే భావంతో చేస్తే నువ్వు ఏ పని చేసినా అది పవిత్రమవుతుంది. అందువలనే నువ్వు చేసే పని కాదు, ఆ భావన గొప్పది అని మనకు మహానుభావులు చెప్పారు. అందువలనే ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఈ గరుడ వాహనం మీద, అంటే వేదాల ద్వారా పరమాత్మ జ్ఞాన వికాసం ద్వారా భక్తి ద్వారా సత్కర్మాచరణ ద్వారా ఆ భగవద్ అనుభూతిని పొందవచ్చు అని మనకు అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. మరికొన్ని విశేషాలని మనం వ్యాఖ్యాత ద్వారా తెలుసుకుందాం. రమారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, వెంకటాద్రివాస గోవింద గోవింద,
1: గరుడ వాహనారూఢ గోవింద గోవింద అంటూ గోవిందనామస్మరణతో భక్తులు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా అన్యవైపులా స్వామిని కీర్తిస్తూ ఉండగా అదిగో స్వామిని చక్కగా పొదివి పట్టుకొని ఆ గరుత్మంతుడు ఆయనకు రెండు రెక్కలు, ఆ రెండు రెక్కలు కూడా వేదస్వరూపాలని పెద్దలు చెబుతారు. సామగానం సామవేదం అనేటువంటి దాంట్లో సామగానంలో రెండు శాఖలు ఉన్నాయి, బృహత్సామం అని ఒకటి, రథంతర సామం అని ఒకటి. ఆ రెండు శాఖలు ఆ రెండు రెక్కలుగా స్వామివారిని చక్కగా ఆ రెండు రెక్కల మధ్యలో పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా తీసుకొని వస్తున్నాడు ఆ గరుత్మంతుడు ఈనాడు. అటువంటి స్వామిని నేరుగా చూడడం, అందుకనే ఆయనకు పెరియ తిరువడి అని పేరు తమిళ సంప్రదాయంలో గరుత్మంతుడికి. సుపర్ణం వైన తేయం చ నాగారిం నాగభీషణం జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యప నందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః యపఠేత్ ప్రాతరుత్థాయ స్నానేవా శయనేపివా విషం నాక్రామతే తస్య నచ హింసంతి హింసకాః సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే బంధనాన్ ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ. ఇట్లా స్వామివారిని గరుత్మంతుణ్ణి కొలిస్తే ఆయన్ను 12 పేర్లతో చక్కగా సుప్రసిద్ధంగా పిలుస్తారు. గరుత్మ సుపర్ణుడని, వైనతేయుడని, నాగారి అని, నాగభీషణుడని, జితాంతకుడని, విషారి అని, అజితడు అజితుడు అని, విశ్వరూపుడు అని, గరుత్మంతుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధం. ఖగశ్రేష్ఠుడు, తార్క్ష్యుడు, కశ్యప ప్రజాపతి యొక్క తనయుడు కాబట్టి కశ్యపనందనుడు అని ఇట్లా 12 పేర్లతో ఎవరైతే పిలుస్తారో మహాత్ముడైనటువంటి గరుత్మంతుణ్ణి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ గరుత్మంతుణ్ణి ఇలా సేవించినటువంటి వారు అనేక రకాలైన విషబా కి తప్పించుకుంటారు అని కూడా దాని ఫలితాన్ని చక్కగా పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే సంగ్రామంలో కానీ వ్యవహారం యుద్ధంలో

0: అలాగే విజయము అనేది ఆయనకు చేసిన వాళ్లకు చక్కగా సిద్ధిస్తుందని చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క అద్భుతమైనటువంటి మూపు మీద అందమైనటువంటి అభయహస్తాలతో చక్కగా కల్పించినటువంటి స్వామి శ్రేష్టమైనటువంటి తన యొక్క కరుణా కటాక్ష విశేషాలను అందిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనసారా తలవడం, నోరారా పిలవడం, మన శరీరం కొద్దీ ఆయన్ను సేవించడం చాలా ఉత్తమమైన మార్గం. శ్రీయక్క అంగాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ మంగళాద్యాని, మంగళమధ్యాని, మంగళాంతాని, కర్మ కర్తవ్యాని అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మంగళస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని చక్కగా పిలవడం, తలవడం, కొలవడం మన యొక్క కర్తవ్యంగా భావించి అద్భుతమైన ఫలితాలను మనం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాచరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారాలు శ్రీకాకుళం 102.7 మెగాహెచ్, రాజమండ్రిలో 102.9 మెగాహెచ్, కాకినాడలో 100.1 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీలలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా వినవచ్చు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు ఆధునిక నైపుణ్యాలు, భవిష్యత్ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో అందజేశారు. 20వ రోజ్గార్ మేళాను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, 100,00,000 రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ

0: రంగంలోకి అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన కొన్నేళ్లలో భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఎఫ్టీఏలు కుదుర్చుకుందని, ఇది దేశీయ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లను, యువతకు అంతర్జాతీయ కెరీర్ అవకాశాలను తెరిచిందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్కు చెందిన యువత నైపుణ్యంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని, మన నిపుణులు స్టార్టప్ల నుంచి ప్రపంచం ఎంతో ఆశిస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
1: आज भारत का युवा आगे बढ़ रहा है. अब आप सभी की भारत सरकार में रहते हुए ये जिम्मेदारी है कि देश के युवाओं की आकांक्षाओं को समझते हुए आप अपने काम को बखूबी निभाएं. हर फाइल पर किया गया सिग्नेचर युवा एस्पिरेशंस को आगे बढ़ाने वाला होना चाहिए. इनोवेशन से इन्वेस्टमेंट बढ़े और इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट के नए अवसर बने कि जिन परेशानियों से आप गुजरे हैं दूसरे युवाओं को न गुजरना पड़े.
0: ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ తలసరి కర్బన ఉద్గారాల వాటా సగం కంటే తక్కువేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై తరచూ నెపం మోపడం సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఆధ్వర్యంలో ఈరోజు ది ఫ్యూచర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్యారిస్ COP21 సదస్సులో చేసుకున్న ఒప్పంద లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక G20 దేశం భారత్ మాత్రమేనని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతి రంగంలోనూ భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని, గడిచిన 12 ఏళ్లలో పవన విద్యుత్ సామర్థ్యం 3 రెట్లు పెరిగిందని చెప్పారు. క్లీన్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, అణు విద్యుత్ ఉత్పత్తిపైన దృష్టి సారించామన్నారు. ఇదే సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, పర్యావరణ రక్షణకు సంబంధించి ఎలాంటి చట్టాలు, ట్రిబ్యునల్లు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని చెప్పారు. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను కాపాడుకోవడం, సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొంటూ,
2: does not experience pollution according to administrative boundaries. A forest does not understand the distinction between one project from another. The atmosphere does not recognize national frontiers. Climate adjudication must therefore look beyond the immediate proposal and examine the larger ecological system of which that project forms a part. The global judicial experience is equally instructive because there is no single constitutional route to environmental protection.
0: ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ తరపున ప్రస్తుతం దాదాపు 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. దేశంలో డిజైన్ ప్రతిభకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగా సుమారు 85,000 మంది డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2026 సదస్సు వేదికగా ఆయన విలేకరులతో ఈరోజు మాట్లాడారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను మరింత వేగవంతం చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలు, ఇన్వెస్టర్లతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన భరోసానిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు హైకోర్టులకు 14 మంది న్యాయాధికారులను న్యాయమూర్తులుగా, అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం ఈ నియామకాలు ఖరారు చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ సక్సేనా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు, జమ్మూకాశ్మీర్ లడఖ్ హైకోర్టుకు 1 నియమితులయ్యారు. మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ పొందేందుకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటం, నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు తరలించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయుర్వేదంతో పాటు ఇతర ఆయుష్ వైద్య విధానాల్లో కృత్రిమ మీద AI వినియోగాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆయుష్ గ్రిడ్ డిజిటల్ వేదిక ఆధారంగా ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలు, విద్య, సమాచార సేవలు వంటి పలు రంగాల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా విస్తరిస్తోంది.

ఇందులో భాగంగా పౌరులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యోగా సారథి యోగా సూచనల కోసం ఏఐ చాట్బాట్గాను, నివేశ్ సారథి ఆయుష్ రంగంలో పెట్టుబడుల కోసం ఏఐ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని సవల్యాపురం గుంటూరు మార్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ సెక్షన్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల బలోపేతానికి 142 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వెర్షన్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 250 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో 20వ ఆసియా క్రీడలు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహితో ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. క్రీడాకారుల కవాతులో 501 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి మను బాకర్, పవన్ సెహ్రావత్ నాయకత్వం వహించారు. అధికారిక ప్రారంభోత్సవానికి ముందే కొన్ని క్రీడా అంశాలు ప్రారంభమయ్యాయి. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. నిషన్ వేదికగా రేపు జరిగే 2వ సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టెక్ బాల్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో తలపడనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళం, మాహే, మధ్య మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. మరోవైపు మరఠ్వాడా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, కొంకన్, గోవా, ఒడిశా సహా ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు, అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

తెలుగులో జాతీయవార్తలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన జాలాది రాజారావు.

రచిస్తూ నారు పోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్పనూర్చావా, ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చెత్తుకుని తిని బతికే నీకు శిస్తుడు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా సింహాసనం చిత్రం నుంచి రాజ్ సీతారాం పి సుశీలా పాండే పాట వింటారు. రచన వేటూరి సుందరరామ్మూర్తి.

తర్వాత వర్షం చిత్రం నుంచి కేఎస్ చిత్ర రాక్యూబ్ అలాం పాడిన పాట వింటారు. రచన సిరివేనంద సీతారాం శాస్త్రి.

తర్వాత విక్రమార్కుడు చిత్రం నుంచి ఎంఎం కేరవాని సునీత ఉపద్రాష్ట్ర పాడిన పాట వింటారు. రచన ఎంఎం కేరవాని.

బావా బామతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాటం పాట వింటారు. రచన వేటూరు సుందరరామూర్తి.

చివరగా పెళ్లి సందడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంఎం కీర్వాణి పాడిన పాట వింటారు, రచన చంద్రబోస్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. మరికొద్దిసేపట్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క రోజువారీ తాజా సమాచారం అక్టోబర్ 4వ తారీఖు వరకు వస్తుంది. ఇది రిలే ముగిసే వరకు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత ముద్రాలు. ముందుగా చెట్టుగింద ప్లేటర్ చిత్రం నుంచి ఎస్పి బాలసోమన్ వన్యు చిత్రపాడిన పాట వింటారు. రచన వెన్నెల కంటి.

తర్వాత శివరంజని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన శ్రీనారాయణ రెడ్డి.

0: తర్వాత జ్యోతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన
1: సిరిమల్లె పూవల్లె నవ్వు.

తర్వాత గోపాలరావు గారు అమ్మాయి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన వేటూరు సుందర్రామ్మూర్తి.

తర్వాత తూర్పు పడమర చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అంటారు, రచన సి నారాయణ రెడ్డి.

తర్వాత పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరు సుందరరామ్మూర్తి.

0: The injured would be given an amount of 50,000 rupees. 8 people, including 3 children, died after a car carrying devotees was swept away by a rain-swollen stream near Nalkheda. The Akhil Bharatiya Vidyarthi Parishad ABVP secured 3 major posts in the Delhi University Students' Union DUSU election. ABVP's Yash Dabas won the post of president, while Riya Chhavri secured victory for secretary and Laksharaj Singh for joint secretary. Meanwhile, independent candidate Dipanshu Shaukeen emerged victorious for the position of vice president. The 20th Asian Games officially got underway today at Mizuho Park Athletic Stadium in Japan, with Emperor Naruhito declaring the games open. India's 501-member contingent was led by double Olympic medalist Manu Bhakar and kabaddi player Pavan Sehrawat during the athletes' parade. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లో ముఖ్య ప్రసారాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, వింత వింత రూపాలలో బృందగానం రచన లోసాన, సంగీతం శ్రీ కేబీకే మోహన్ రాజు, 6:10 భక్తి రంజని, శ్రీనాథ మహాకవి విరచిత అరుణోదయ వర్ణన, తర్వాత సన్నతి గీతాలు, 6:30 చింతన, బైబిల్ సూక్తులు, వ్యాఖ్యాత రివరెండ్ డాక్టర్ జాన్ అగస్టిన్ షారన్ కుమార్ గోవాడ, 6:30 పొలం పనులు, రైతు ఉత్పత్తుల మార్కెట్ ధరలు అవగాహన గురించి శ్రీయన్ సుధాకర్ రెడ్డి గారి మాటల్లో, 7:15 ఈ మాసం పాట కొత్త చిగురు తొడిగిందట ఆమెని, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 7:20 ఉదయ సమయాల్లో నేటి మాట: తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, తర్వాత తెలుగు సినిమా హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, తర్వాత యానీ బెసెంట్ గారి వర్ధంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు, అనంతరం లేఖావళి. శ్రోతలు ఉత్తరాలు వాట్సాప్ ద్వారా కానీ, పోస్ట్ కార్డు ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయపరచవచ్చు. అనంతరం పుష్పాంజలి, స్వచ్ఛతాహి సేవ, తర్వాత సమాచారవాణి. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత కచేరీ, శ్రీమతి చాగంటి రమ్య కిరణమయ్య, గానం శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ వంకాయ వెంకటరమణమూర్తి మృదంగం. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమత్ వాహనంపై శ్రీవారి విహరణ, విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు, 12:40 భక్తి సంగీతం, శ్రీమతి చిక్కలవలస శ్రీదేవి మోహన్ పాడిన భక్తి గీతాలు, శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ పురణం రవీంద్రుడు మృదంగం, తర్వాత స్వచ్ఛతా హీ సేవ. 1:33 మహిళా అని స్త్రీల కార్యక్రమంలో మేడుపండు కథానిక గురించి శ్రీమతి సత్యవరపు దేవి. 2:31 బాలభారతి. పిల్లల కార్యక్రమంలో చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులచే అష్టవదానం. 3:00 అనివార్యం నాటిక, రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తెతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం కె రమేష్ బాబు. ఇక రేపటి ప్రసారాల్లో: 5:00 యువాణి యువజన కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర వికాసం, తర్వాత స్వచ్ఛతా హీ సేవ, అనంతరం వ్యక్తిత్వం గురించి వింటారు. 7:15 పల్లె సేవలు, రైతు ఉత్పాదకతను మెరుగుపరిచే

సంఘటిత కార్యక్రమాల గురించి వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరావు గారి ప్రసంగం, తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం. రాత్రి 8 గంటలకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనంపై శ్రీవారి విహరణ వ్యాఖ్యాతులు శ్రీ ఎంజి నందన్ భట్ మరియు శ్రీ ఆర్ రాఘవేంద్ర ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క రోజువారీ తాజా సమాచారం 4వ తేదీ వరకు వస్తుంది. ఇది రిలే ముగిసే వరకు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం ఆపాత ముద్రలు, తెలుగు సినిమా పాటలు. ఇవి రేపటి ప్రసారంలో ముఖ్య ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వర్షపాతం 0.8 సెంటీమీటర్లుగా నమోదైంది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం 1.6 సెంటీమీటర్లుగా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం పాక్షికంగా మేఘాకృతమై ఉంది. అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియపరుస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు. అది గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు. అలాగే అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగాలతో గాలులు వీచే గరిష్టంగా ఇవి 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 40 నుండి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. స్టూడియోలో సమయము 11:16:47 కావస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు అంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 300.6 మీటర్స్ అనగా 921 కిలోహెర్ట్జ్పై మీడియం వేవ్ ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.